ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.4 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 1వ తేదీ బుధవారం. శ్రోతలందరికీ శుభోదయం.

శ్రోతలు దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05కు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు శ్రీనివాసరాజు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ. నేటి కార్యక్రమంలో డాక్టర్ దేవి హయగ్రీవాచార్యులు గారి సూక్తులు వింటారు.
1: ఒక సమయంలో ధృతరాష్ట్ర మహారాజు విదురుని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. అన్ని వేదాలలో చక్కగా పురుషుని శతాయువు 100 సంవత్సరములు అని చెప్పబడినది కదా, అంటే 100 సంవత్సరములు జీవించగలడని తెలుపుబడ్డది కదా. అయినా మానవుడు 100 సంవత్సరములు బతకడలేదెందుకు అని అడిగితే విదురుడు దానికి ఈ విధంగా సమాధానమిస్తాడు. అతిమానో అతివాధస్య తథా త్యాగో నరాధిప క్రోధస్య ఆత్మభిధిత్యాచ మిత్రద్రోహస్య తానిషట్ ఏత ఏవాసయస్తీష్ణాః కృస్తానాం యుంషిదేహీనాం ఏతాని మానవాన్ ఘ్నంతి సమృత్యుర్భద్రమశ్నుతే అని చెప్పి వేదాంత ధోరణిలో చక్కగా చెప్పాడు. అంటే అర్థం ఏమిటంటే అత్యంత అభిమానం అంటే నేనే గొప్పవాడినేటువంటి అహంకారం, 2 ఎక్కువగా మాట్లాడటం, 3 త్యాగరహితం, తరువాత విపరీతమైన కోపం, స్వార్థ చింతన అంటే ఎప్పుడూ తనను గురించి ఆలోచించుకుంటూ ఇతరుల్ని పట్టించుకోకుండా ఉండటం, మిత్రద్రోహం. ఈ 6 లక్షణాలు ప్రతి మనిషి ఆయువును తగ్గిస్తాయి. ఈ గుణాల వల్లనే మనుషులు ఆయువు క్షీణిస్తుంది కానీ మృత్యువు చంపడం లేదు. మొట్టమొదటి దోషము ఆత్మాభిమానం. ఈ ఆత్మాభిమానం అందరికీ ఉంటుంది. ఈ ఆత్మాభిమానం లేనివాడు సమాజంలో ఎందుకు పనికిరాడు? ఈ ఆత్మాభిమానం దురభిమానం మాత్రం కాకూడదు. ఇక ఇతరులు తనని పొగడివ్వాలనేటువంటి కోరుకోవటం, ఎక్కువ ధనవంతుండని తన వలనే గొప్ప కార్యాలు జరుగుతున్నాయని గర్వపడటం, ఇతరుల తప్పులు ఎప్పుడూ వెతకటం, తనే బలవంతుడు విద్వాంసుడు త్యాగి

0: అని అనుకోవటం. ఈ లక్షణాలన్నీ కూడా దురభిమానం కిందే చెప్పవచ్చు. ఈ దురభిమానం వల్లే మానవుడు తన స్థితి నుండి కూడా పతనమవుతున్నాడు. ఇతడు భగవంతుని భక్తితో శరణు వేడటం లేదు. దేవుని కూడా తనతో సమానంగా చూస్తాడు. తనలో ఉండే దోషాలు పోగొట్టుకోలేదు. శ్రేష్ఠులైన వారిని కూడా తక్కువ భావంతో చూస్తాడు. దురభిమానం అనేది లేకపోతే ఉన్నత స్థితి పొందగలుగుతాడు. ప్రకృతిలో ఉండే సమస్త సంపదలు పరమేశ్వరుని యొక్క లీలే అని తెలుసుకుని శారీరకంగా మానసికంగా ఇతరులు సేవ చేస్తూ ఇతరుల మంచి గుణాలను తెలుసుకొల్చూ జీవిస్తే ఈ దురభిమానం దూరమవుతుంది. ఇక రెండవది అధిక వాచాలత. అధిక వాగుడు వల్ల అర్థం లేని మాటలు, సత్యం మరుగున పట్టం, ఇతరులకు విసుగు కలగటం మొదలైన లక్షణాలు కలిగి అందరికీ లోకువైపోతాడు. వాక్కును మనం ఎప్పుడూ సంయమనంలో ఉంచుకోవాలి. భగవద్గీతలో వాక్కును గురించి అది ఒక తపస్సుగా చెబుతాడు. అనుద్వేగకరం అంటాడు. ఉద్వేగకరమైనటువంటి వాక్కు, సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపబుచ్యతే. ఏ వాక్యాలు ప్రాణులకు దుఃఖం కలిగింపవో, సత్యం యథార్థం ప్రియకరం హితమవుతుందో అట్టి వాక్యం వేదశాస్త్ర అభ్యాసం వాంగ్మయ తపస్సు అంటారు. ఈ అతివాగుడు అరికెడితే ఆయువృద్ధి అవుతుంది అని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ యొక్క వాక్యం. ఇక మూడవది త్యాగశీలం లేకపోవటం. ఈ గుణాల వల్లనే రావణుడు దుర్యోధనుడు పతనమైనారు. సంసార సుఖభోగములు ఆయువును తగ్గిస్తాయి. త్యాగగుణమనేది ఆయును పెంచుం. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం. ధ్యానం కంటే కూడా కర్మఫలత్యాగమే శ్రేష్టమన్నాడు. త్యాగం వల్ల పరమశాంతి లభిస్తుంది. ఈ శరీరం మనకు దేవుని కృపతో లభించిందే కాని సుఖాలు అనుభవించడానికి కాదని త్యాగుణం వల్ల తెలుస్తుంది. ఇక నాలుగవది క్రోధం. క్రోధం అరిషద్వర్గాలలో రెండవది. క్రోధానికి వసూడైనటువంటి వాడు ఏది మంచి ఏది చెడో తెలుసుకోలేడు. పరుషమైనది తీక్షణమైనది క్రోధం. క్రోధం వివేక్షణాజ్ఞానాన్ని నశింపజేస్తుంది. సజ్జనులు కోపాన్ని మింగుతారు, దుర్జనులు కోపాన్ని మింగలేరు. క్రోధం నరకానికి ద్వారం వంటిది. ఇక ఐదవది స్వార్థచింతనం. ఇది సమస్త అనర్థాలకు మూలం. మానవునికి స్వార్థం చేసే అపకారం ఇక ఏ ఇతర జీవి కూడా చేయడు. స్వార్థం వల్ల మానవుడు సిగ్గు అభిమానం వదిలేస్తాడు. స్వార్థపరుడు ఎటువంటి హింసైనా చేయడానికి ఆలోచించడు. ఈ స్వార్థం అనేది లేకపోతే మానవుడు లోక కళ్యాణానికి కారకుడవుతాడు, మహాత్ముడవుతాడు. ఇక ఆరవది మిత్రద్రోహం. మిత్రద్రోహి అయినటువంటి మానవుని అందరూ నిందిస్తారు. మంచి మిత్రుడు మానవునికి శక్తి లాంటివాడు. కష్టకాలంలో మిత్రుడు సహాయపడినట్టు బంధువులు కూడా సహాయపడరు. మిత్రునికి ద్రోహం చేస్తే వానికంటే అధముడు మానవ సమాజంలో ఉండడు. మిత్రద్రోహం వల్ల మహాపాపం సంభవిస్తుంది. భారతంలో ఆయువు క్షీణించడానికి ఆరు దోషాలు విదురుడు చెప్పాడు. విదురుడు విద్వాంసుడు, వేదాంతవేది, సాక్షాత్ యమధర్మరాజు యొక్క అవతారంలో జన్మించినటువంటి వాడు. అందువల్ల ధృతరాష్ట్రునికి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా విదురునే సలహా అడిగేవాడు. అందువల్ల ధృతరాష్ట్ర, ఈ ఆరు దోషాల్ని అందరూ దూరంగా విడదగొడితే శతాయుష్కుడుగా జీవించగలుగుతాడు. కష్టాల వల్లే ఆయువు తరిగిపోతుంది. స్వార్థం వల్లే ఆయువు తరిగిపోతుంది. అతి కోపం వల్లే ఆయువు తరిగిపోతుంది. ఇవన్నీ మనకు కనపడకుండా చేసేటువంటి అపకారాలు. కాబట్టి ఆయుర్వృద్ధి కోసం ఈ నాలుగింటినీ జాగ్రత్త పెట్టుకున్నటువంటి మనిషి లోకల్లో మనగలుగుతాడు, ఎక్కువ కాలం జీవించగలుగుతాడు, ప్రశాంతంగా ఉండగలుగుతాడు. కాబట్టే ఈ ఆరు లక్షణాన్ని అనబరుచుకున్నటువంటి మానవుడు లోకల్లో శతాయువుగా జీవించి శాంతిని పొందుతాడు. కాబట్టే అటువంటి మార్గంలోకి మనం కూడా వెళ్ళి శతాయుష్మంతులుగా చక్కగా బతుకుదాం. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరింతవరకు శ్రీ డాక్టర్ దేవి హయగ్రీవాచార్యులు గారి సూక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు.
1: ఓహో

మన ప్రాంతంలో వ్యవసాయం వర్షాధారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనకు వర్షపాతం వేరే ప్రాంతాలతో పోల్చుకుంటే వర్షపాతం చాలా వరకు తక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు రైతు సోదరులు నష్టపోతూ ఉంటారు. ఇక కొంతమంది రైతులు బోర్ల కింద అలాగే బావిల క్రింద వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. అలా వ్యవసాయం చేసేటప్పుడు కాల్వల ద్వారా పొలానికి నీటిని అందజేస్తుంటారు. ఈ కాల్వల ద్వారా అందజేసేటప్పుడు చాలా వరకు నీటిని వృధా చేస్తూ ఉంటారు. అందువల్ల పంటకు కావలసినటువంటి నీరు కూడా చివరి సమయాల్లో నీరు అందక చాలా వరకు రైతులు పంటను సరైనటువంటి దిగుబడి రాక నష్టపోతూ ఉంటారు. కాబట్టి రైతు సోదరులు ఈ నీటిని వృధా కాకుండా ఉండేందుకు బిందు సేద్యము పద్ధతిని అవలంబించినట్లయితే ఈ నీటి వృధాను చాలా వరకు తగ్గించుకోవచ్చు. పైర్లలో నీటిపారుదలకు బిందు సేద్యం అత్యంత ప్రయోజనకరమైన విధానమని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ విధానాన్ని ఆచరించడం వల్ల కలిగే లాభాలను గురించి రైతు సోదరులు తెలుసుకున్నట్లయితే నీటి వృధా కాకుండా పంట పొలాలను తక్కువ నీటితోనే పంట చివరి వరకు నీటిని అందించి సరైనటువంటి లాభాలను పొందవచ్చు. ఈ బిందు సేద్యం ప్రయోజనాలను గురించి తెలుసుకున్నట్లయితే ప్రతి మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపుల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా మొక్క వేరు వ్యవస్థకు దగ్గరగా అతి స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్ని బిందు సేద్యంగా పరిగణించుకోవచ్చు. ఇక సాంప్రదాయ పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యాన్ని గమనించినట్లయితే 30 నుంచి 45%, అలాగే తుంపర్ పద్ధతిలో గమనించినట్లయితే 55 నుంచి 70%, అలాగే బిందు పద్ధతిలో గమనించినట్లయితే 90 నుంచి 95% ఉంటుంది. ఈ బిందు సేద్యం వల్ల వివిధ పంటల్లో 21 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఈ బిందు సేద్యం పద్ధతిలో మొక్క పెరుగుదలకు అనుగుణంగా వేర్లకు దగ్గరగా నీటిని రసాయన ఎరువులను సరఫరా చేయటం వల్ల మొక్కలు ఏపుగా ఎదుగుతాయి, త్వరగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులను నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. అంతేకాకుండా ఈ బిందు సేద్యం పద్ధతి ద్వారా అతి తేలికైన ఇసుక నల్లరేగడి లోతు తక్కువ ఎత్తు పల్లాలుగా ఉండే భూములకు కొండ ప్రాంతాలకు కూడా బిందు సేద్య విధానం ఎంతో అనువుగా ఉంటుంది. ఇంకా ప్రతి చెట్టుకు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి నీటిని అందించటం ద్వారా మోటారు తక్కువగా నడిచి 30 నుంచి 45% విద్యుత్ ఆదా అవుతుంది. కాబట్టి రైతులు ఈ బిందు సేద్యం ద్వారా కరెంటు ఛార్జీలను కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా పోషక పదార్థాలను నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా నేరుగా మొక్కలకు వేర్లకు దగ్గరగా అందించటం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం 80 నుంచి 90% పెరుగుతుంది. అంటే ఎరువులు 40% వరకు ఆదా అవుతాయి. అంతేకాకుండా ఎరువులు భూమి లోపలి పొరల్లోకి చొచ్చుకొని పోవు. ఈ బిందు సేద్యం వల్ల రైతులు చాలా వరకు పొలంలో చేసేటువంటి పనులు కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. అవేంటంటే నేలను చదును చేయటం, గట్లను ఏర్పాటు చేయటం, కాలువలు తవ్వటం, బోదెలను ఏర్పాటు చేయటం, నీటిని పారగట్టడం, ఎరువులు వేయటం వంటి పనులుండవు. కనుక ఈ పనులకయ్యే ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ బిందు సేద్యం పద్ధతిలో పంట వరుసల మధ్య తేమ ఉండదు. కనుక కలుపు

0: సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంటే కలుపుకు అయ్యే ఖర్చు కూడా చాలా వరకు రైతులు తగ్గించుకోవచ్చు. ఈ బిందు సేద్యం పద్ధతి ద్వారా ఉప్పు నీటితో కూడా పంటలను పండించవచ్చు. మొక్కల మొదళ్ళ వద్ద మాత్రమే తేమ ఉండి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వల్ల పురుగుమందుల పిచికారీ, మొక్కల కత్తిరింపులు, పంట కోత వంటివి సులువుగా చేయవచ్చు. స్ప్రింక్లర్ల మాదిరిగా కాకుండా నీరు నేరుగా మొదళ్ళ వద్ద అందించటం వల్ల మొక్కలపై ఆకులపై తేమ ఉండదు. కాబట్టి చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ బిందు సేద్యం పద్ధతిలో భూమి కోతకు గురి కాదు. ఈ బిందు సేద్యం వల్ల తోటల్లో మురుగునీటి సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. డ్రిప్ విధానం పర్యావరణానికి హాని కలిగించదు. కనుక రైతులు వీలున్నంత వరకు అన్ని పంటల్లో బిందు సేద్యం ఆచరించడం మంచి పద్ధతి. బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు మనవి.
1: ఇంతటితో పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं. ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం

0: శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర, మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482,200,000 రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద, నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 7 రకాలు వేస్తే కొనుగోళ్లతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసిన, మీకోసం అన్ని జమ చేసి పెట్టిన.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజి రామ్జీ.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు

అలలు విస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు. ఈరోజు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.

ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం. అనంతరం 168వ కర్నూలు జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా సాంస్కృతిక వైభవం గురించి కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ హెచ్ అక్తర్ భానుగారి ప్రసంగం ఉంటుంది. అనంతరం చరిత్రలో ఈరోజు విశిష్టతలు తెలుసుకుంటారు. ఇక 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, ఇక 8:35 అభిరుచి శ్రోతలు ఉత్తరాల్లో కోరిన సినీ గీతాలుంటాయి. 9:30 చిత్రాంజలి. ఇక 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానసరంజన్ ప్రదాస్. ఇక 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఎరువుల వాడకం గురించి పరిచయం ఉంటుంది. అనంతరం మార్కెట్ ధరల వివరాలు, జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 8:00 కవి సంగమం కార్యక్రమంలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, విశ్వనాథ కవి సీతారాముల దాంపత్యం దర్శించిన అద్వైతం గురించి డాక్టర్ పూల శ్రీ వెంకటేశ్వర్ గారి ప్రసంగం వింటారు. అనంతరం 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలుంటాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరి సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఇక 10:00 ఏకచిత్రగానంలో యువరాజు చిత్రం నుంచి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు కర్నూల్ ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాలు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. ఇప్పుడు లలిత గీతం వింటారు.

ఇక ఇవాల్టి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం. 6 గంటలకు ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 రేపటి ప్రసార వివరాలు ఉంటాయి. అనంతరం అభిరుచి. 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ఈ రాత్రి 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో నందవరం మండలం రైతు శ్రీ ఎం స్వామిదాస్ గారు సాగు చేస్తున్న ప్రతి పంటలో యాజమాన్యం, లాభ నష్టాలు,

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. బీపీ జీరామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిగా నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు.

0: విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: जनजातीय विश्वविद्यालय से विशेष रूप से ये अपेक्षा भी की जाती है कि वे जनजातीय भाषा बोलियां के संरक्षण पर मिशन मोड में काम करेंगे. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ, సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్, లిఖితబద్ధం, లిపిబద్ధం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం 15 July వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG Ramjee చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి VBG Ramjee చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానుసారం రాత్రి

0: 10 గంటలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ టీ20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, మూడో మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. జూలై 11వ తేదీన చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో స్వీడన్ నుంచి 16వ రౌండ్లోకి దూసుకువెళ్లింది. టెక్సాస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ను ఓడించి 16వ రౌండ్కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే 16వ రౌండ్ మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం 2015 వరకు పొడిగించింది. విపిజి రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా 16వ రౌండ్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతి రేఖలు.

0: ఇవాల్టి కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం 168వ కర్నూలు జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా సాంస్కృతిక వైభవం గురించి కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ హెచ్ అక్తర్ భానుగారి ప్రసంగం ఉంటుంది. అలాగే చరిత్రలో ఈరోజు విశిష్టతలు తెలుసుకుంటారు. ముందుగా ప్రకటనలు.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: పొలం పనుల్లో తమతో పాటు చెమటొచ్చే కన్నబిడ్డల్లాంటి ఎద్దుల పట్ల కోసిగి గ్రామ రైతాంగం తమకున్న కృతజ్ఞతను చాటుకుంది. ఏరువాక పౌర్ణమి పండుగ ముగిసిన మరుసటి రోజు పసవన్నలకు సెలవు ప్రకటించటం ఇక్కడి రైతుల ఆనవాయితీ. అందులో భాగంగా సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు ఎద్దులను పొలానికి తీసుకువెళ్లకుండా ఇళ్లల్లోనే ఉంచి వాటికి విశ్రాంతినిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బసవన్నల కొమ్ములను, శరీరాన్ని రంగురంగుల పూలమాలలు, ముత్యాల కుచ్చులు, కిరీటాలతో అందంగా ముస్తాబు చేశారు. వీటికి ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలను తినిపించి తమ ప్రేమను చాటుకున్నారు. భూమిని నమ్ముకున్న రైతుకు, నాగలిపట్టి బసవన్నకు మధ్య ఉన్న పవిత్రమైన బంధానికి ఈ వేడుకలు తార్కాణంగా నిలిచాయి. కోసిలోని తిమ్మప్పకొండ మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రజలు, రైతులు తమ ఇళ్లల్లో బసవన్నులకు ప్రత్యేక పూజలు ముగించుకున్న అనంతరం మరుసటి రోజైన మంగళవారం కొండపై కొలువైన కోసిగయ్య స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. జాతర సందర్భంగా కొండపై భక్తుల రద్దీ అసాధారణంగా పెరిగింది. కొండపైకి వెళ్లే రాతి మార్గాలన్నీ భక్తులతో పూర్తిగా కిక్కిరిసిపోయాయి. భక్తులు క్యూ లైన్లలో క్రమశిక్షణతో కొండ ఎక్కుతూ స్వామివారిని స్మరించుకున్న దృశ్యాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని

0: ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా అనేక అవకాశాలు కల్పిస్తున్నామని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను వినియోగంలోకి తెచ్చేందుకు వివిధ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు నిరుద్యోగ యువత ముందుకు రావాలని, దీనివల్ల వారు ఆర్థికంగా నిలదొక్కుకోవటమే కాకుండా రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించిన వారు అవుతారని మంగళవారం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో తెలిపారు. లబ్ధిదారునికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 35% రాయితీగా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అదేవిధంగా 90% రుణాన్ని బ్యాంకుల ద్వారా తీసుకోవచ్చని, లబ్ధిదారులు కేవలం 10% పెడితే సరిపోతుందన్నారు. ఆహారోత్పత్తుల యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వారు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కార్యాలయంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, యూనిట్ కార్డుకు అడ్రస్ ప్రూఫ్, యూనిట్ నిర్వహించే భవనం తాలూకు యాజమాన్య ధృవీకరణ పత్రం, గడిచిన 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు, కొనుగోలు చేయాలనుకున్న మిషనరీ తాలూకా కొటేషన్ మొదలైన వాటిని ఆన్లైన్లో లేదా కలెక్టరేట్లోని కలెక్టర్ బంగ్లా పక్కనే ఉన్న కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై కలెక్టర్ ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణ చట్టబద్దమైన బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల విధులను నిర్వర్తించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. రోజుకు 6 నుంచి 7 గంటలు క్షేత్రస్థాయిలో పనిచేస్తే నిర్దేశిత లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. రోజుకు కనీసం 10% చొప్పున పనిని పూర్తి చేయాలని అన్నారు. 1987 ముందు జన్మించిన వారు తమ గుర్తింపు పత్రం సమర్పిస్తే సరిపోతుందని, 1987 నుంచి 2004 మధ్య జన్మించిన వారు తమ గుర్తింపు పత్రంతో పాటు తల్లి లేదా తండ్రి వీరిలో ఎవరో ఒకరి గుర్తింపు పత్రాన్ని సమర్పించాలన్నారు. 2004 తర్వాత జన్మించిన వారు తమ గుర్తింపు పత్రంతో పాటు తల్లిదండ్రులు ఇద్దరి గుర్తింపు పత్రాలు, తాజా ఫోటో, పూర్తిగా నింపిన ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ స్టేట్ యాంటీ క్వాకరీ నకిలీ వైద్యుల నిరోధక కమిటీ రాష్ట్ర సభ్యుడిగా ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ శ్రీహరి నియమితులయ్యారు. డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ వైద్యానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం రావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ సమయంలో నిరోధక కమిటీ ఏర్పాటు సరికొత్త ఆశలను రేకెత్తించింది అన్నారు. గతంలో ఇలాంటి కమిటీలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి అనే విమర్శలపై ఆయన స్పందించారు. ఈసారి నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తామన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోని యాంటీ క్వాకరీ కమిటీల పనితీరు, వారు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ మన రాష్ట్రంలో పక్కాగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో నకిలీ వైద్యులపై వచ్చే ఫిర్యాదులను కమిటీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వారిపై కఠిన చర్యలు తప్పవని డాక్టర్ శ్రీహరి హెచ్చరించారు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి.

0: సైబాల్.
1: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ నిర్వహణలో భాగంగా ఓటర్లకు సులభతరమైన సేవలు అందించేందుకు స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలు ఫెసిలిటేషన్ సెంటర్లుగా అంటే సౌకర్యాల కేంద్రాలుగా పనిచేస్తాయని కలెక్టర్ గేసిరి ఒక ప్రకటనలో తెలిపారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి వాటిని భర్తీ చేయించి తిరిగి సేకరిస్తారన్నారు. ఓటర్ల జాబితాలో ఓటర్లుగా ఉండి బీఎల్ఓల పరిధిలో నివాసం లేని వారి ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్ ద్వారా అందజేయడంతో పాటు ఆన్లైన్ ద్వారానే తిరిగి సేకరిస్తారన్నారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పూరించే అంశాల్లో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలను సందర్శించి నివృత్తి చేసుకోవచ్చన్నారు. డిగ్రీ స్పెషల్ సెమిస్టర్ ఫలితాలను పరీక్షల విభాగం కంట్రోలర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు విడుదల చేశారు. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీఏ బీబీఏ బీసీఏ బీకామ్ బీఎస్సీ గ్రూపులకు సంబంధించిన ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచమని చెప్పారు. బీటెక్ 4వ సెమిస్టర్ పరీక్షలో 3 విద్యార్థులు డీపార్ అయ్యారని పరీక్షల విభాగం కంట్రోలర్ ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్లోని బీటెక్ క్యాంపస్లో జరిగిన పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈవీఎంల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. మీరింతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి 168వ కర్నూలు జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా సాంస్కృతిక వైభవం గురించి కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ హెచ్ అక్తర్ భానుగారి ప్రసంగం.
3: నేటికి కర్నూలు జిల్లా ఆవిర్భవించి 168 సంవత్సరాలు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా సాంస్కృతిక వైభవం గురించి తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ హెచ్ అఖ్తర్ బాను, డీన్ అడ్మినిస్ట్రేషన్, క్లస్టర్ యూనివర్సిటీ, కర్నూలు. తుంగభద్ర, హంద్రి నదుల తీరాన వికసించిన నాగరికతే నాటి కందెన ఓలు నేటి కర్నూలుగా వైభవాన్ని చాటుచున్నది. కేతవరం శిలాచిత్రాలు ఆదిమానవుల జీవన ఆనవాళ్లను మనకు చూపిస్తున్నాయి. ఓర్వకల్లులోని రాతివనాలు, అగ్నిపర్వత శిలల నిర్మాణాలు భూమి పరిణామ క్రమాన్ని తెలియజేస్తున్నాయి. ఆసియాలోనే అతి పొడవైన గుహలుగా ప్రసిద్ధి చెందిన బెలుం గుహలు జైన బౌద్ధ మతాల పురావస్తు ఆధారాలను వెలుగులోకి తెచ్చాయి. జగన్నాథగట్టు మరియు గుహ దేవాలయాలు ప్రాచీన మరియు మధ్యయుగపు సాక్ష్యాలుగా నిలిచి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. రామళ్లకోట గ్రామం రవ్వలకొండగా వజ్రాల గనులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతం 19వ శతాబ్దం వరకు ఉత్తర భారతదేశంతో వజ్రాల వ్యాపార సంబంధాలు కలిగి ఉండేది. క్రీస్తుపూర్వం 320 ప్రాంతంలో మౌర్యుల దక్షిణ రాజధానిగా సువర్ణగిరి అంటే నేటి జొన్నగిరి ఉండినది. అశోకుని శాసనాలు జొన్నగిరి, ఎర్రగుడి, రాజుల మందగిరి గ్రామాలలో లభించడం గమనార్హం. క్రీస్తుశకం 1674 ఛత్రపతి శివాజీ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించడం ఒక చారిత్రాత్మక ఘట్టం. విజయనగర రాజుల సైనిక వైభవానికి, యుద్ధ వ్యూహ రచనకు సాక్ష్యంగా కొండారెడ్డి బురుజు ఆనాటి ప్రాభవాన్ని చాటుచున్నది. నేటికి వర్షాకాలంలో మద్దికెర, జొన్నగిరి, తుగ్గలి పొలాల్లో వజ్రాలు లభించడం కారణంగా కర్నూలు రత్నగర్భగా పేరుగా

గాంచినది. వివిధ రాజవంశాల పాలన, యుద్ధాలు, రాజకీయ మార్పులకు సాక్ష్యంగా నిలిచిన కర్నూలు ఉత్తర మరియు దక్షిణ భారత చరిత్రకు ముఖద్వారంగా నిలిచింది. దాదాపు అన్ని ప్రధాన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించినాయి అనడంలో అతిశయోక్తి లేదు. నదులు, గుహలు, శిలానిర్మాణాలు రాజవంశాల ప్రభావాలతో రూపుదిద్దుకున్న నిరంతర సాంస్కృతిక చైతన్యంతో కర్నూలు జిల్లా ప్రత్యేక గుర్తింపును పొందింది. చరిత్రకు సింహద్వారంగా నిలిచిన కర్నూలు జిల్లా విశిష్ట సంస్కృతి, సాహిత్యం, కళలు, ఆలయాలు, దర్గాలు, పండుగలు మరియు సాంప్రదాయాలకు నిలయం. ప్రాచీన నాగరికత, ఆనవాళ్లు, మహనీయుల సేవలు, మత సామరస్యం మరియు జానపద సాంప్రదాయాలు ఈ జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ప్రాచీన నాగరికత, చారిత్రక వైభవం గురించి తెలుసుకుందాము. ఆదిమానవుని ఆవాసాలకు నిలయం. ఆదిమానవులు నివసించిన అనేక గుహలు నేటికీ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తాయి. కర్నూలు ఒకప్పుడు దండకారణ్యంలో భాగంగా ఉండేది. నల్లమల, ఎర్రమల పర్వత శ్రేణులలోని దట్టమైన అడవులతో నిండి ఈ ప్రాంతం చాలా కాలం పాటు అరణ్య ప్రాంతంగా ఉన్నదని సూచిస్తున్నాయి. అడవుల నరికివేతతో చెంచు వంటి ఆదిమ తెగలు పశుపోషక సమాజాలతో కలిసి స్థిర నివాస జీవనాన్ని ప్రారంభించాయి. అయినప్పటికీ వారి సాంప్రదాయ జీవన విధానాలలో కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వివిధ రాజుల పాలనలో అడవులను నిర్మూలించి గ్రామాలు నిర్మించడం జరిగినది. అయినప్పటికీ అప్పటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులు కొన్ని సజీవంగా ఉన్నాయి. కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాలను పరిశీలించినట్లయితే దాదాపు 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైన గ్రామాల ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. కందెనవోలుగా మొదలై కర్నూలుగా విరాజిల్లుతున్న ప్రాంతం 11వ శతాబ్దంలో కందెనవోలు అనే పేరుతో చిన్న గ్రామం ఏర్పడింది. తుంగభద్రా నదిని దాటే ముందు ఎద్దుల బండ్లకు కందెన పూసే ప్రదేశంగా ఇది అభివృద్ధి చెందింది. జగన్నాథగట్టు నుండి ఆలంపూర్లోని ఆలయ నిర్మాణానికి రాళ్ల రవాణా ఈ ప్రాంతం ద్వారా జరిగేది. అందువల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు స్థిరపడినది. అనంతరం ముస్లిం మరియు బ్రిటిష్ పాలనలో కర్నూలుగా రూపాంతరం చెందింది. తొలి తెలుగు పదం పుట్టినది ఇక్కడే. ద్రావిడ నాగరికత ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతలలో ఒకటి. తెలుగు ప్రజలు ద్రావిడ జాతికి చెందినవారు. తుంగభద్రా నాగరికతకు, సింధులోయ నాగరికతకు అనేక పోలికలు ఉన్నాయి. తెలుగు భాష కూడా అత్యంత ప్రాచీనమైనది. అమరావతిలో లభించిన నాగబు అనే పదాన్ని తొలి తెలుగు పదంగా భావిస్తారు. అయితే అంతకంటే పూర్వమే తుంగభద్రా తీరాన నాగరికత వికసించింది. ఓర్వకల్లు ప్రాంతంలో లభించిన అందరిలోకం అనే లిపి ఆనవాళ్లు క్రీస్తుపూర్వం 3500 నుండి 2500 కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. హంద్రీ నది ఆంధ్ర పదానికి గల సంబంధం. కర్నూలు నగరం హంద్రీ నది ఒడ్డున అభివృద్ధి చెందింది. హంద్రీ నదిని ఒకప్పుడు ఐంద్రావతి మరియు అందరి నది అని పిలిచేవారు. ఆంధ్ర అనే పదం కూడా హంద్రీ నది పేరు నుంచే ఉద్భవించి ఉండవచ్చని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. సింధు నాగరికతతో పోలికలున్న తుంగభద్రా నాగరికత. అరణ్యవాసి సమాజాలు క్రమంగా వ్యవసాయ ఆధారిత స్థిర సమాజాలుగా మారడం, తుంగభద్రా హంద్రీ నది పరివాహక ప్రాంతాలలో భాష సాంస్కృతిక వికాసం జరగడం ద్వారా కర్నూలు దక్షిణ భారత ప్రాచీన నాగరికతలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. పురావస్తు పరిశోధనల ద్వారా తుంగభద్రా నది పరివాహక ప్రాంత నాగరికతకు సింధులోయ నాగరికతతో కొన్ని సారూప్యతలు ఉన్నట్లు వెల్లడైంది. సింధు నాగరికత ప్రధానంగా పట్టణ ఆధారిత కాంస్య యుగ నాగరికత కాగా, తుంగభద్ర నాగరికత గ్రామీణ వ్యవసాయ ఆధారిత నూతన శిలాయుగ మరియు రాగియుగ సంస్కృతిగా అభివృద్ధి చెందింది. వ్యవసాయం, మట్టి పాత్రల తయారీ, రాగి వినియోగం వంటి అంశాలలో ఈ 2 నాగరికతల మధ్య పోలికలు కనిపిస్తాయి. సింధు నాగరికత పతనం అనంతరం అక్కడి ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస వచ్చి స్థానిక ద్రవిడ సంస్కృతులతో కలిసిపోయి ఉండవచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా చరిత్ర 1000 సంవత్సరాల నాటిది. ఇక్కడ లభించిన శిలాయుగ అవశేషాలు, మెగాలిథిక్ సమాధులు
ఈ

ప్రాంతపు ప్రాచీనతను తెలియజేస్తాయి. రతనాల సీమపై ఆధిపత్యం కోసం నిరంతరం యుద్ధాల గురించి తెలుసుకుందాము. కర్నూలు జిల్లా చరిత్ర అనేక రాజవంశాల పాలనతో ముడిపడి ఉంది. మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, బీజాపూర్ సుల్తానులు, మొఘలు చక్రవర్తులు, నిజాం నవాబులు మరియు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధం తర్వాత ఈ ప్రాంతం రాజకీయ మార్పులకు కేంద్రంగా మారింది. అలాగే జొన్నగిరి, ఎర్రగుడి ప్రాంతాల్లో లభించిన అశోక శాసనాలు ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి. స్వాతంత్రోద్యమంలో కూడా కర్నూలు ప్రముఖ పాత్ర పోషించింది. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి, గులాం రసూల్ఖాన్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటి నాయకులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. కర్నూలు జిల్లాలోని ముఖ్యమైన స్మారక చిహ్నాలు మరియు చారిత్రక ప్రదేశాలు కొన్ని. క్రీస్తుపూర్వం 245 సంవత్సరాల నాటి జొన్నగిరిలోని అశోకుని శిలాశాసనాలు, క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నాటి అల్లూరులోని బృహత్ శిలా సమాధులు, క్రీస్తుపూర్వం 14500 సంవత్సరాల నాటి కొలిమిగుండ్లలోని బెలుం గుహలు, 15వ శతాబ్దం నాటి కొండారెడ్డి బురుజు నాటి గోపాల్ దర్వాజా మరియు రాజభవంతి శిథిలాలు మరియు నొస్సంకోట, క్రీస్తు శకం 1618 సంవత్సరం నాటి గోల్గుమ్మజ్, క్రీస్తు శకం 1780 సంవత్సరం నాటి ఆదోని కోట, క్రీస్తు శకం 1908 సంవత్సరం నాటి పాతపాడు రాజభవనం. కర్నూలు జిల్లాలోని వివిధ గుహలలో రాతి చిత్రకళ. మానవులు తమ భావాలను శబ్దాల రూపంలో వ్యక్తపరుస్తారు. ఆ శబ్దాలు భాషగా రూపాంతరం చెందుతాయి. ఆ భాషలోని భావాలు చిత్రాలుగా మారుతాయి. ఆ చిత్రాల నుండి లిపి ఉద్భవించి వర్ణమాలగా పరిణమిస్తుంది. భాష లిఖిత రూపంలో భద్రపరచడం ద్వారా అది కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుతుంది కాబట్టి దీనిని వర్ణమాల అని పిలుస్తారు. తుంగభద్రా నదీలోయ ప్రాంతంలోని సంచార జాతుల ప్రజలు తమ భావాలను రాళ్లపై రంగుల చిత్రాల ద్వారా వ్యక్తపరిచేవారు. కర్నూలు జిల్లాలోని అనేక గ్రామాల్లో, ముఖ్యంగా ఓర్వకల్లు, కొలిమిగుండ్ల మరియు బేతంచర్ల మండలాల్లో తుంగభద్రా లోయ నాగరికతకు చెందిన గుహలలోని రాతి చిత్రాలను మనం చూడవచ్చు. కేతవరం మరియు పురిచెర్ల ప్రాంతాలపై పరిశోధనలు చేసిన కొందరు పరిశోధకులు అక్కడి చిత్రాలకు మొహంజదారో మరియు హరప్ప నాగరికతల చిత్రాలకు మధ్య పోలికను గుర్తించారు. ఇక్కడ పురాతన శిలాయుగం పాలియోలిథిక్ ఏజ్ నుండి ఇనుపయుగం అయాన్ ఏజ్ వరకు నాటి రాతి చిత్రాలు ఉన్నాయి. వీటిలో జింకలు, ఎద్దులు, మనుషులు మరియు ఇతర చిత్రాలు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన అవిచ్ఛిన్న రాతి కళా సాంప్రదాయాలలో ఒకటిగా వీటిని పరిగణిస్తున్నారు. అలాగే దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హోదాను కల్పించే అంశం కూడా పరిశీలనలో ఉంది. కర్నూలు జిల్లాలో ఆది మానవులు నివసించి నివసించిన గుహలు నేటికీ పర్యాటకులకు ఆకర్షిస్తున్నాయి మరియు చరిత్రకారుల పరిశోధనలకు కేంద్ర బిందువులు అవుతున్నాయి. ఓర్వకల్ మండలంలోని కేతవరం గుహలు, కొలిమిగుండ్ల మండలంలోని కేతవాని కుంట గుహలు, కొలిమిగుండ్ల మండలంలోని జ్వాలాపురం గుహలు, బెలుం గుహలు, కోయిలకుంట్ల మండలంలోని జుర్రేరు నది లోయ గుహలు, గడివేముల మండలంలోని పురిచెర్ల గుహలు, గడివేముల మండలంలోని కుందూ నది లోయ గుహలు, బనగానపల్లి మండలంలోని యాగంటి గుహలు, ప్యాపిలి మండలంలోని రాచర్ల లోయ గుహలు మరియు వాల్మీకి గుహలు, ఔక్ మండలంలోని అక్కంపల్లి గుహలు మరియు కనుకుంతల గుహలు, బేతంచర్ల మండలంలోని బిల్ల సురంగం గుహలు, పాణ్యం మండలంలోని తామరాజుపల్లి గుహలు మరియు సుగాలిమెట్ట గుహలు, హాలహర్వి మండలంలోని దేవరగట్టు గుహలు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో ప్రాచీన నాగరికతలకు సంబంధించిన అనేక ఆధారాలు లభించాయి.
ఈ ప్రాంతంలో తుంగభద్రా

నదిలోయ నాగరికతను తెలియజేసే శాసనాలు మరియు లిపులను పరిశోధకులు కనుగొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, ఆధ్యాత్మిక సంపద. కర్నూలు జిల్లా అనేక మతాల సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కర్నూలు జిల్లా భిన్నత్వంలో ఏకత్వంకు ఆదర్శంగా నిలుస్తుంది. హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన, బౌద్ధ సాంప్రదాయాలు శతాబ్దాలుగా పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయి. ముహర్రం, పీర్ల పండుగ, దసరా, దీపావళి, రంజాన్ వంటి పండుగలను అన్ని మతాల ప్రజలు కలిసి జరుపుకోవడం ఈ ప్రాంత ప్రత్యేకత. అనేక దర్గాలు హిందూ ముస్లిం సోదర భావానికి ప్రతీకలుగా నిలిచాయి. శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, యాగంటి వంటి పుణ్యక్షేత్రాలతో పాటు తుంగభద్ర మరియు హంద్రీ నదుల ఒడ్డున వెలసిన 52 సూఫీ దర్గాలు ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. గిరిజన సంస్కృతి. చెంచులు కర్నూలు జిల్లాలోని అత్యంత ప్రాచీన గిరిజన సమూహంలో ఒకరు. వీరు ప్రధానంగా నల్లమల్ల అరణ్య ప్రాంతాలలో నివసిస్తూ ప్రకృతితో మమేకమై జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. సుగాలి, యానాది, నక్కలవారు వంటి ఇతర గిరిజన తెగలు కూడా జిల్లాలో నివసిస్తున్నాయి. వీరి భాష, సాంప్రదాయాలు, పండుగలు, జీవన శైలి కర్నూలు సంస్కృతికి విశిష్టమైన రంగులను జోడిస్తున్నాయి. సాంస్కృతిక వైభవం. జానపద కళలు మరియు సాంప్రదాయాలు. కర్నూలు జిల్లా జానపద కళలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. గంగిరెద్దులాట, బుర్రకథ, తోలుబొమ్మలాట, గురువయ్యల ఆట, వీధి భాగవతం, బీరప్పడోలు, నందికోలు సేవ, లంబాడి నృత్యం వంటి కళారూపాలు గ్రామీణ జీవితంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఈ కళలు ప్రజల ఆచారాలు, విశ్వాసాలు, సామాజిక విలువలను తరతరాలకు అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జాతరలు, ఉత్సవాలు ప్రజల ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయి. సంగీత, సాహిత్య, శిల్ప మరియు నాటక రంగం గురించి తెలుసుకుందాము. సంగీత కళానిధి శ్రీపాద పినాకపాణి గారు పద్మభూషణ్ పురస్కారాన్ని పొందిన కర్నూలు రత్నం 1968లో శ్రీ వేముల రామకృష్ణ ఒక ప్రైవేటు సంగీత కళాశాలను ప్రారంభించి దానిని 1973లో ప్రభుత్వ శారద సంగీత నృత్య కళాశాలగా అభివృద్ధి చేయడం జరిగింది. కర్నూలు జిల్లా తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేషంగా దోహదపడింది. అనేక మంది కవులు, రచయితలు, పండితులు ఈ ప్రాంతంలో జన్మించి తెలుగు భాషా వికాసానికి సేవలందించారు. పింగళి సూరన్న ఈ ప్రాంతం వారే. 1900 సంవత్సరానికి పూర్వమే ఈ జిల్లాకు చెందిన వందలాది కవులు విశేష సాహిత్య సేవ చేసినారు. నాటక రంగ చరిత్రను పరిశీలిస్తే 100ళ్లకు పైగా సురభి మరియు తురుమెళ్ళ గ్రామానికి చెందిన వెంకటాద్రి సోదరుల కృషి మనకు కనబడుతుంది. ఆ వారసత్వాన్ని టీజీవి కళాక్షేత్రంలో కొనసాగించడం మనము చూడవచ్చు. అభినవ జక్కన్న బిరుదాంకితులు సుప్రసిద్ధ శిల్పి దురుగడ్డ బాల వీరాచారి గారిచే 1950లో ప్రారంభించబడిన శ్రీ శారదా శిల్పకళా మందిరం భారతదేశమంతటా మరియు విదేశాలకు కూడా చేతితో చెక్కిన రాతి విగ్రహాలను సరఫరా చేస్తుంది. ఈ సంస్థ స్థాపనతో శిల్పులకు శిక్షణ కార్యక్రమం కూడా అందుబాటులోకి వచ్చింది. భాషా వైవిధ్యం. కర్నూలు జిల్లాలో తెలుగు ప్రధాన భాష. అదనంగా ఉర్దూ, కన్నడ, మరాఠీ, హిందీ భాషలు కూడా మాట్లాడబడుతున్నాయి. ఈ భాషా వైవిధ్యం జిల్లాలోని సామాజిక సామరస్యానికి, సాంస్కృతిక సమృద్ధికి నిదర్శనం. నల్లమల్ల అడవులు, కృష్ణ మరియు తుంగభద్ర నదులు, బెలుం గుహలు, ఓర్వకల్లు రాతివనాలు, యాగంటి, శ్రీశైలం, మహానంది తదితర పవిత్ర ప్రదేశాలు కర్నూలు జిల్లా సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. కర్నూలు జిల్లా దక్షిణ భారతదేశంలో నాగరికత నిరంతరత్వం, సాంస్కృతిక వైవిధ్యం మరియు సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. తుంగభద్ర నాగరికత వారసత్వం, ప్రాచీన శిలాచిత్రాలు, చారిత్రక కట్టడాలు, మతాల సహజీవనం, గిరిజన సంస్కృతి మరియు జానపద కళలు ఈ ప్రాంతాన్ని విశిష్ట సాంస్కృతిక కేంద్రంగా నిలబెట్టాయి.
వసుదైక కుటుంబం అనే భారతీయ తత్వాన్ని ఆచరణలో ప్రతిబింబించే కర్నూలు జిల్లా భారతదేశ సాంస్కృతిక

0: వారసత్వానికి గర్వకారణంగా నిలుస్తుంది.
1: మీరింతవరకు 168వ కర్నూలు జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా సాంస్కృతిక వైభవం గురించి కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ హెచ్ అక్తర్ భానుగారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వదిలేసు.
0: ఇంకో 2 లక్షలు
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
3: చరిత్రలో ఈరోజు విశిష్టతలు తెలుసుకుందాం. ఈరోజు జాతీయ వన మహోత్సవాలకు సంబంధించి పట్టణీకరణ నేపథ్యంలో అభివృద్ధి అంటే బహుళ అంతస్తుల భవనాలు అనే మానసిక భావన ప్రబలింది. ప్రకృతి ప్రసాదించిన పచ్చటి అడవుల్ని నిర్మూలించి కాంక్రీట్ అడవులను నిర్మిస్తున్నాం. దీంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని ప్రకృతి బీభత్సాలు సృష్టిస్తోంది. దీనికి పరిష్కారం మొక్కలు నాటి వనాలను సృష్టించటం. కేంద్ర ప్రభుత్వం వన మహోత్సవాలను 1 జూలై నుండి 7 జూలై వరకు జరుపుతోంది. వీటిని 1950లో ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి కెఎం మున్షి ప్రారంభించారు. ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి సంవత్సరం వన మహోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నాదెండ్ల భాస్కర్రావు గారి జన్మదినం ఈరోజు. ప్రముఖ న్యాయవాది, రాజకీయ చతురుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు అయినటువంటి నాదెండ్ల భాస్కర్రావు గుంటూరు జిల్లా దోనేపూడిలో 1935 జూలై 1 జన్మించారు. 16 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేసి ఆ వృత్తిలో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. 1965 నుండి యువజన కాంగ్రెస్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1977లో ఇందిరా కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్ర వహించి 1978లో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 1978-80 మధ్యకాలంలో వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన తెలుగుదేశం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1984లో ఎన్టీ రామారావుపై తిరుగుబాటు చేసి అతి స్వల్పకాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 1989లో తెనాలి నుండి శాసనసభ్యునిగాను, 1998లో ఖమ్మం నుంచి పార్లమెంటు సభ్యునిగాను ఎన్నికయ్యారు. నా జీవన ప్రస్థానం పేరుతో వీరి స్వీయ చరిత్ర 2008లో ప్రచురించారు. క్రియాశీల రాజకీయాలకు వీరు దూరంగా ఉంటున్నారు. అలాగే ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం. ప్రముఖ వైద్యులు బీసీ రాయ్ జన్మదినం 1 జూలై జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుతారు. 1882 జూలై 1 పాట్నా వద్ద గల బంకింపూర్లో జన్మించిన విధాన్ చంద్రరాయ్ గొప్ప రాజకీయవేత్త, మానవతావాది. 1933లో కోల్కతా నగర మేయర్గా ఎన్నికయ్యారు. 1942లో కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గాను, 1943లో భారత మెడికల్ కౌన్సిల్ అధ్యక్షునిగాను ఆయన పనిచేశారు. 1948 జనవరి 14 నుండి 1962 జూలై 1 మరణించే వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. వీరు ప్రజలకు వైద్య సేవలు అందించాలని పరితపించి ఎన్నో వైద్యశాలలు ఏర్పాటు చేశారు. 1961లో వీరికి భారతరత్న పురస్కారం లభించింది. వీరి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1962 నుండి ఆయన జన్మదినం 1 జూలై జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ రోజున వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు డాక్టర్లను గౌరవిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఇక భారత 11వ ప్రధాని చంద్రశేఖర్ వారి జయంతి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో.

జయంతి ఈరోజు. 1927 జూలై 1న ఉత్తరప్రదేశ్లో వీరు జన్మించారు. వీరి పూర్తి పేరు చంద్రశేఖర్ సింగ్. విద్యార్థి దశలో రాజకీయాలు నడిపిన చంద్రశేఖర్ సోషలిస్టు భావాలు కలవారు. సోషలిస్ట్ పార్టీ నుండి 1964 కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1962-67 మధ్యకాలంలో రాజ్యసభలోను 1977-79 1980-84 1989-91 లోక్సభ సభ్యునిగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇందిరాగాంధీ

0: కాలంలో రాజ్యసభలోను 1977-79, 1980-84, 1989-91లలో లోక్సభ సభ్యునిగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇందిరాగాంధీ ఏకవ్యక్తి పాలనను వ్యతిరేకించి యంగ్ టర్క్గా పేరు పొందారు. 1975 జూన్లో అత్యవసర పరిస్థితుల్లో అరెస్టై 1977 జనవరిలో విడుదలయ్యారు. జనతా పార్టీ ఏర్పాటులో పాలనలో ముఖ్య పాత్ర పోషించారు. జనతాదళ్ పార్టీ నుండి విడిపోయి జనతాదళ్ సోషలిస్టుగా కాంగ్రెస్ మద్దతుతో 1990 నవంబర్ 10న భారత 11వ ప్రధాని అయ్యారు. తదనంతరం పరిణామాల్లో ప్రధాని పదవికి రాజీనామా చేసి 1991 జూన్ 21 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2007 జూలై 8న వీరు దివంగతులయ్యారు. ఇవి ఈరోజు చరిత్రలోని విశిష్టతలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8 గంటలకు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో హిందీలో 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 జిల్లా సమాచార లేఖ, విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35 అభిరుచిలో కలుద్దాం.
1: आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा.

0: carvings, writes the Statesman. And with that, it's back to you, Sunil.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Vikasit Bharat G. Ramji scheme comes into force across the country today, replacing existing MG Narega. Prime Minister Narendra Modi speaks to Iranian President. Stressed need for continued efforts to secure lasting peace in West Asia and safeguarding freedom of navigation and commerce. Japanese Prime Minister Sanae Takaichi to arrive in New Delhi this evening on a three-day visit to India. France beats Sweden 3-0 to enter round of 16 at FIFA World Cup football. And India's men's cricket team to begin their five-match 2020 international series against hosts England today. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎస్ జోగినాయుడు.
3: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలోని 48 మంది లబ్దిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను ఇటీవల మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ది, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి వెలుగులు నింపుతుందన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధికి టెక్కలి నియోజకవర్గం పరిధిలో 487 మంది దరఖాస్తులు చేసుకోగా 389 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, 3,76,40,307 రూపాయల నగదును చెక్కులు రూపేణా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. సమగ్ర భూ సమస్యలు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంత కస్తూరిపాడు పంచాయతీ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామాల్లో దశలవారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి రైతుల ప్రధాన సమస్య అయిన భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలుంటే తక్షణమే పరిష్కరించి శాశ్వత రెవెన్యూ భూ సమస్యలు లేని విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 9వ తేదీన స్వయంగా భూ యజమానులతో మాట్లాడి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని వెల్లడించారు. భూ యజమానులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతూ సత్ఫలితాలు ఇస్తుంది. చెరువులన్నీ పూడికతీత పనులు చేపట్టి చెరువు లోతులు పెంచడం వల్ల వర్షాలు కురిసే వేళలో చెరువులు జలకలతో నిండుతున్నాయి. జిల్లాలో జలధార కార్యక్రమం కింద 5,416 పనులు గుర్తించి అందులో 5,399 పనులకు పరిపాలన ఆమోదం తెలిపారు. వీటిలో ఇంతవరకు 4,765 పనులు ప్రారంభం కాగా 2,708 పనులు పూర్తి చేశారు. చిన్న పెద్ద చెరువులు అనే తేడా లేకుండా అన్ని రకాల చెరువులు, కుంటలు, బావులు క్లీన్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్నీ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలకు పనులు లభించాయి. పోలియోరహిత సమాజ స్థాపన మనందరి బాధ్యతగా గుర్తించాలని, తద్వారా పోలియో తరలి కొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. గత నెల 28న పల్స్ పోలియో 36వ విడత కార్యక్రమం జిల్లా అంతటా 3 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 1,096 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 180,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాలు, 30 మండలాల పరిధిలో 2,358 మంది బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతి ఓటరు వివరాలను కుటుంబ వివరాలతో అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.

0: ఇప్పటి వరకు జిల్లాలో 88% మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. జూన్ 15 నుండి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నామని తెలిపారు. ఫిట్ శ్రీకాకుళం వైపు సిక్కోలు యువతను నిలిపే దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జూన్ 27 నుండి జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా రిజిస్టేషన్ చేసుకున్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని, పురుషులు మహిళా విభాగాల్లో ఓపెన్ కేటగిరీలో టోర్నీ జరగనుందని నిర్వాహక కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు ఉత్తరాల్లో కూర్న సినిగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గంగోత్రి చిత్రం కోసం ఎస్పి చరణ్ శ్రీవర్ధిని ఆలపించిన గీతం ఇది. ఎంఎం కీరవాణి స్వరాలందించారు. పాటను వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి విజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు కోరుతున్నారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: బాహుబలి చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో కార్తిక్ దామిని పడిన పాటను వినిపించమంటూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుంచి జయన్న, సంధ్య, శ్రీనిధి, దేవాన్ష్ మరి మిత్రులు, అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లొంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెలతేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం పాట

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శ్రోతలు అభిరుచి వింటున్నారు కర్నూలు ఎఫ్ఎం నుండి. తర్వాత బావగారు బాగున్నారా చిత్రం కోసం మణిశర్మ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఫిబి ఆలపించిన గీతం ఇది. పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, భిక్షపతి, గంగాధర శ్రీనివాస్, వెరక కొమరయ్య వారి కుటుంబ సభ్యులు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్లాల్, పరదేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం ఈ పాట.

0: ముఖాన మొటిమల
1: సై బాల్,
0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో తర్వాత ఆరుద్ర సాహిత్యం, పెండ్యాల సంగీతం, భూమి కోసం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతాన్ని వినిపించమంటూ మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, పన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ వారి కుటుంబ సభ్యులు, ఇంకా సికింద్రాబాద్, బురదగడ్డ, ఆర్యనగర్ సమాజ శ్రోతలు, సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, వీరందరి కోసం ఈ పాఠం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత జై చిరంజీవ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం మణిశర్మ సంగీత సారథ్యంలో ఈ పాటను వినిపించమంటూ సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య వారి బంధుమిత్రులు కోరుతున్నారు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
1: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం నుండి అభిరుచి వింటున్నారు. తర్వాత ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఉషతో కలిసి ఆలపించిన ఈ గీతమేనండి, నీ స్నేహం చిత్రం కోసం. పాటను వినిపించమంటూ వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్ సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలంటూ కోరారు. అలాగే మరికొందరు శ్రోతలు కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ఉపజ్ఞ, ప్రణీత, నవిఘ్న వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

శ్రావణి ఆలపించిన గీతం ఇష్క్ చిత్రం కోసం. సంగీతం అను ప్రూబిన్స్. పాటను వినిపించమంటూ నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, అలాగే పాపిల్ మండలం జలదుర్గం నుండి మహమ్మద్ రఫీ, రజియా, రహమద్ బి, శేషావలి, షేక్షావలి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత రాజ్ హసన్, అనూప్,

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మణిశర్మ సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్ ఆలపించిన గీతం మురారి చిత్రం కోసం. పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా కడతల నుండి కనుగుల గోపాల్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్ని, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, ఆరాధ్య వారి బంధుమిత్రులు అంటూ కోరుతున్నారు.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా, వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపలా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: కార్యక్రమం తర్వాత కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో వాణి జయరామ్ ఆలపించిన గీతం స్వాతి కిరణం చిత్రం కోసం పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, విఘ్నేష్, రిక్కీ వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు బీ క్యాంప్ మాధవీనగర్ నుండి జి సిద్ధారెడ్డి, సావిత్రమ్మ, రామచంద్రారెడ్డి, రేణుక, రాజశేఖర్, సంధ్య, శ్రావణ్, భవిష్య వారి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు. వీరందరి కోసం పాట

అభిరుచి కార్యక్రమంలో చివరిగా నారీ నారీ నడుమ మురారి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల పాడిన పాట, కేవి మహదేవన్ సంగీతం. పాటను వినిపించమంటూ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, కిషోర్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, మహశ్రీ, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, విష్ణు, శోభ, భావన వారి కుటుంబ సభ్యులు, అలాగే వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల నుండి చంచల విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, శంకర్, మహేష్, వెంకటయ్య, లలితమ్మ, శివ, స్వాతి, లలిత, వాసవి, శిరీష, మానస, శ్రీవల్లి, లాస్య, లక్కీ, ఆదర్శ, రవికుమార్, రాఘవేంద్ర, రాజ్, రామ్, రాధ, కృష్ణకుమార్, బాలరాజు, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్, రమేష్, రాఘవేంద్ర, కవిత వారి బంధుమిత్రులు అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

మీరు విన్న ఈ పాటతో ఈ పూట అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రాంజలి.

చిత్రాంజలి కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట సంతోషం చిత్రం కోసం కేకే ఉషా ఆలపించింది ఆర్పి పట్నాయక్ సంగీత నిర్వహణలో.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 9:45 కావస్తుంది. మరి కాసేపట్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానస రంజన్ ప్రదాస్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం

0: రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర్కంటక్ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
1: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
2: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
3: ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ ఆల్ టు ది ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ డీప్లీ ఆనర్డ్ దట్ the honorable president of india has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition, and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019.
2: Pratibha kanabarchina 13 mandi vidyardhini vidyardulaku Bharat Rashtrapati bangaru patakalu prashamsa patralu andajesaru. Ee sandarbhanga Andhra Pradesh Rashtra Vidya Shaka Mantri Gauravaneeyulu Sri Nara Lokesh garu maatladutu విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలిచ్చే సంస్థలు మాత్రమే కాదు అని, అవి బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాలని అన్నారు. ప్రతి ప్రాంతం పురోగమించి ప్రతి సమాజం భాగస్వామ్యం వహిస్తేనే వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయం సాధించేలా యూనివర్సిటీలు కృషి చేయాలని మంత్రి సూచించారు.
4: అందరికీ నా నమస్కారం. Every generation inherits a nation. Education determines what kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders, and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research and development empower every citizen while preserving our rich tribal heritage. Dear graduates, the true purpose of education is not just to earn a degree. It is to create solutions that improve people's lives. Today we are living in the age of artificial intelligence.

0: girls by starting ashram schools, residential schools and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc. for tribal students and prepares them to appear for competitive examinations conducted by UPSC.
1: కార్యక్రమంలో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

0: requires them to appear for competitive examinations conducted by UPSC.
1: కార్యక్రమంలో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయం అన్న ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం గిరిజన సమాజం యొక్క విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
2: ఆంధ్రప్రదేశ్ కే ఇస్ ఐతిహాసిక్ నగర్ మే ఇస్ కేంద్రీయ జనజాతీయ విశ్వవిద్యాలయ ఏక్ ప్రథమ దీక్షాంత సమారోహకు సంబోధిత కర్తే హుయే ముజే ప్రసన్నతా హో రహీ హై. ఆజ్ ఉపాధియాం ప్రాప్త్ కర్నే వాలే తథా ఉత్కృష్ట్ ప్రదర్శన్ కే లియే పదక్ ప్రాప్త్ కర్నే వాలే విద్యార్థియోం కో మేరీ శుభకామనాయే ఔర్ బధాయీ. సామాజిక న్యాయ కే ఉద్దేశ్య స్థాపిత్ కీ గయీ ఏసీ సంస్థాఓ కా ఏ దాయిత్వ భీ హోతా హై కి వే అపనే క్షేత్ర మే జనజాతీయ సమాజ్ కీ శిక్షా, స్వాస్థ్య, కౌశల వికాస్, ఆజీవికా ఔర్ వనాధికార్ కే లియే జమీనీ స్తర్ పర్ కామ్ కరే. ముజే విశ్వాస్ హై కి ఆనే వాలే వర్షో మే ఇస్ విశ్వవిద్యాలయ ద్వారా వంచిత్ ఏవం జనజాతీయ సముదాయ కే యువాఓ కే సర్వాంగీణ వికాస్ కే సాథ్ హీ ఇస్ క్షేత్ర కే సమగ్ర వికాస్ కే లియే భీ సార్థక్ ప్రయాస్ కియే జాయేగా. మే ఆశా కర్తీ హూ కి విశ్వవిద్యాలయనే ఆప్కో ఇస్ తరహ సే సక్షమ బనాయా హోగా ఔర్ నవాచారీ సోచ్ తథా ఆత్మవిశ్వాస్ కే బల్ పర్ ఆప్ సఫలతా కి ఔర్ బఢ్ సకెంగే. ప్రియ విద్యార్థియో, పుస్తక్ యో జ్ఞాన్ కే సాథ్ హీ ఆప్ అప్నే పరివేశ్ సే భీ సీఖే ఔర్ వ్యవహారిక్ కౌశల్ వికసిత్ కరే. యహీ సార్థక్ శిక్షా హై. విద్యార్థియో కో అప్నే సముదాయ, సంస్కృతి ఔర్ పరంపరాఓ సే జుడే రహనే హుయే సమాజ్ ఔర్ దేశ్ కే భవిష్య కో బెహతర్ బనానా హై. ఇస్ విశ్వవిద్యాలయ మే ఔర్ విశేషకర్ జనజాతీయ విశ్వవిద్యాలయ మే జనజాతీయ సమాజ్ కే ఆజీవికా సంవర్ధన్ కే లియే ఐసే నవాచారీ వ్యవస్థా హోనీ చాహియే జిస్కే ఆధార్ పర్ బన్ ఉపజ, హస్తశిల్ప, మిలెట్స్, ఔషధీయ పౌధే, ఇకో టూరిజం ఔర్ స్థానీయ ఉద్యమితా పర్ ఉపయోగీ కార్య హో సకే. తేజీ సే వికసిత్ హో రహీ భారత్ మే అప్నే విరాసత్ సే జుడే రహనే కే సాథ్ సాథ్ ఆధునిక విజ్ఞాన్ కే లాభ సమాజ్ కే హర్ వర్గ తక్ లే జానే కీ ఆవశ్యకతా హై. ముజే బతాయా గయా హై కి ఇసీ ఉద్దేశ్య విశ్వవిద్యాలయ ద్వారా ఉత్తరీ ఆంధ్రప్రదేశ్ కే జనజాతీయ సముదాయ కే సశక్తీకరణ కే లియే సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ సంచాలిత్ కియా జా రహా హై. దేవియో ఔర్ స్వజనో, ముజే బతాయా గయా హై కి విశ్వవిద్యాలయ మే జనజాతీయ కళ్యాణ, సార్వజనిక స్వాస్థ్య, జలవాయు పరివర్తన, ఖాద్య ఏవం పోషణ సురక్షా ఔర్ ఊర్జా సంరక్షణ పర్ ఏకాడెమీ ఔర్ జమీనీ కార్యకారిణి పర్ అపనా ధ్యాన్ కేంద్రిత్ కియా గయా హై. ఏ ఆయామ్ సమతామూలక్ వికసిత్ భారత్ కే నిర్మాణ మే అహమ్ భూమికా నిభాయేంగే. ఇస్ సభాగార్ మే ఉపస్థిత్ ఆప్ సభీ విద్యార్థీ హమారే భావీ రాష్ట్ర నిర్మాతా హై. రాష్ట్ర నిర్మాణ కే యజ్ఞ మే అప్నీ క్షమతా భర్ యోగదాన్ కర్నే కా సంకల్ప్ అప్నే అడింగ్ బనా రహే ఇసీ కామనా కే సాథ్ మే ఆప్కే ఉజ్జ్వల భవిష్య కీ కామనా కర్తీ హూ ఔర్ బహుత్ బహుత్ శుభకామనాయే దేతీ హూ. ధన్యవాద్. జై హింద్, జై భారత్.
1: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
3: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్.
4: మీరింతవరకు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠరఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి దేశవ్యాప్తంగా విబీజీ ర్యామ్ జీపై పథకంపై అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్.
1: ఆకాశవాణి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ పేదరిక నిర్మూలన, స్థిరమైన జీవనోపాధి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం, ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీను ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగ స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త పథకం జూలై 1వ తారీఖు నుంచి అమలవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో విబీజీ రామ్జీ లక్ష్యాలు, అమలు విధానం, గ్రామీణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు, యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు లభించే అవకాశాలు, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం చూపనున్న ప్రభావం వంటి అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్,
2: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా విబీజీ రామ్జీ అంటే ఏమిటి, దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్?
2: విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, దీని పూర్తి అబ్రివేషన్. ఇందులో వికసిత్ భారత్ అంటే ఏంటనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో వికసిత్ భారత్ 2047 అనేది మన స్లోగన్ ఉంది. భారతదేశంలో ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అనేది ఒక ప్రధానమంత్రి గారు దీన్ని ప్రతి సందర్భంగా కూడా దీన్ని ప్రస్తావిస్తుంటారు. వికసిత్ భారత్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అయ్యే నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది ఒక సంకల్పం. ఈ మార్పును ఎలా సాధించాలి అంటే దానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. సో ఈ మార్పు రావడానికి ముఖ్యంగా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చేయడం. దాదాపు 30 నుండి 40 ట్రిలియన్ డాలర్లకు మన దేశ జీడిపిని పెంచాలనేది ఒక గొప్ప లక్ష్యం. అదేవిధంగా జీరో పావర్టీని సాధించడం. జీరో పావర్టీ అంటే పేదరికం లేని దేశంగా 2040 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చేయడం. 100% నాణ్యత కలిగిన విద్యను అందరికీ అందించడం. అదేవిధంగా అత్యంత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి కల్పించడం అనేది ఇంకొక లక్ష్యం. నెట్ జీరో కార్బన్ 2047 నాటికి మన వాతావరణంలో ఈ ప్రమాదకరమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏదైతే ఉందో దాన్ని జీరో స్థాయికి తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 100% నైపుణ్యత కలిగినటువంటి శ్రామశక్తిని తయారు చేయడం అనేది కూడా మరొక లక్ష్యం. ఈ లక్ష్యాలతో మన దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది వికసిత్ భారత్ 2047. అయితే ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి విబీజీ రామ్జీ, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో వికసిత్ భారత్ సాధించే దాంట్లో విబీజీ రామ్జీ కూడా ఒక చట్టం. అది ఎలాగంటే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల నైపుణ్యత లేనటువంటి ఉపాధిని కల్పించడం. అంటే ఈ 125 రోజుల నైపుణ్యంలోని ఉపాధి కల్పించడం అంటే దీని ద్వారా జీరో పావర్టీని సాధించడం. ఈ విబీజీ రామ్జీ చట్టం ద్వారా 2047 నాటికి జీరో పావర్టీని సాధించడం అనేది ఒక లక్ష్యం. అదేవిధంగా సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా విబీజీ రామ్జీ ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ కొత్త చట్టాన్ని 21 డిసెంబర్ 2025 నాడు భారత ప్రభుత్వం చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో జూన్ 5వ తారీఖు 2026 నాడు ఈ చట్టాన్ని మనము నోటిఫై

0: చేయడం జరిగింది. ఈ కొత్త చట్టము 1 జూలై 2026 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తుంది. ఇది మున్ముందు ఎన్నో మార్పులకు దారితీస్తుంది.
1: సరి, ఈ పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడానికి కారణాలేమంటారు? అంటే దీనిలో మన రాష్ట్ర ప్రత్యేకత ఏమన్నా ఉందంటారా?
0: కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకం ఉంది. పారదర్శకతకు పెద్ద పీట వేసే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవ కారణంగా కూడా ఈ పథకాన్ని మన రాష్ట్రంలోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అంతేకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2 ఫిబ్రవరి 2006 నాడు ప్రారంభించారు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.
1: సార్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా స్థానంలో వీబీజీ రామ్జీను తీసుకురావాల్సిన అవసరం అసలు ఎందుకు ఏర్పడిందంటారు?
0: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి 100 రోజులు పని కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది ప్రథమమైన ఉద్దేశం అన్నమాట. తర్వాత అందులో ఏది మన ఆస్తులు, గ్రామానికి సంబంధించిన ఆస్తులు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ దానికి అధిక ప్రాధాన్యత లేదు. ఇక్కడ ప్రత్యేకంగా వీబీజీ రామ్జీలో ఏంటంటే, గ్రామీణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి భారతదేశాన్ని అత్యంత ధనిక దేశంగా ప్రపంచంలోనే తయారు చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అట్లాగే గ్రామీణ ప్రాంత అభివృద్ధి అంతటినీ కూడా సంఘటితం చేసి ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఇందులో ప్యారలల్గా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎంజీ నరేగాకు అండ్ వీబీజీ రామ్జీకు మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్సెస్ ఏంటి సార్?
0: ఎంజీఎన్ఆర్ఈజీకు వీబీజీ రామ్జీలో కొత్త చట్టానికి ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటే, అందులో కుటుంబానికి 1 సంవత్సరానికి 100 రోజుల పని అనేది ఎన్ఆర్ఈజీలో ఉంది. ఆ 100 రోజుల నుంచి కుటుంబానికి 125 రోజులు పని అనేది పెంచడం జరిగింది ఈ కొత్త చట్టంలో. అది ముఖ్యమైనటువంటి మార్పు. రెండో ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఎంజీఎన్ఆర్ఈజీఏ కుటుంబానికి 100 రోజుల పని అయితే వీబీజీ రామ్జీ చట్టంలో కుటుంబానికి 125 రోజుల పని అనేది ముఖ్యమైన తేడా. అంటే 25 రోజులు అదనంగా ఒక కుటుంబానికి పని దినాలు పెంచారు. రెండో ముఖ్యమైన తేడా ఏంటంటే, గతంలో పాత చట్టంలో 365 రోజులు ఈ పథకాన్ని అమలు చేసే ఫెసిలిటీ ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో ఏం చేశారనంటే, 60 రోజులు పని విరామ కాలం అనేది, అంటే అగ్రికల్చర్ పీక్ సీజన్లో 60 రోజులు సంవత్సరంలో మొత్తంగా 60 రోజులు మన ఈ చట్టంలో పనులు చేపట్టకుండా గైడ్లైన్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ పీక్ అగ్రికల్చర్ సీజన్లో ఈ రైతులకు శ్రామిక శక్తి అందుబాటులో ఉండడానికి ఈ 60 రోజుల పని విరామ కాలాన్ని ప్రకటించారు. ఇది రెండో ముఖ్యమైనటువంటి. మరొక తేడా ఏంటంటే, గతంలో 100% కూలీలకు సంబంధించినటువంటి నిధులని 100% కేంద్ర ప్రభుత్వము భరించేది. కాకపోతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిధులని పంచుకోవాలి. ఎలా అంటే, కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 40% నిధులని దానికి అనుసంధానించుకోవాలి. సో ఓవరాల్గా ఉపాధి హామీ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం భరించేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వము 10% భరించేది ఇంతకుముందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 60% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. ఇది ముఖ్యమైన మార్పులు ఆ చట్టానికి ఈ చట్టానికి.
1: సార్, ఈ యొక్క కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు లభించనున్నాయంటారు?
0: గ్రామీణ కుటుంబాలకి అదనపు ప్రయోజనం ముఖ్యంగా, అంటే 100 రోజుల నుంచి 25 రోజుల ఎక్కువ పని దినాలను పెంచడం ద్వారా, అంటే 125 రోజులు మొత్తంగా పెంచడం

0: వాళ్ళకి ఒక సంవత్సరంలో దాదాపు 8,000 వరకు, ఒక కుటుంబానికి 8,000 వరకు అదనంగా ఆదాయం వస్తుంది. అది ముఖ్యమైనటువంటి అదనపు ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు కూడా ఈ 60 రోజుల పాటు మన ఉపాధి శ్రామికులు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకు కూడా వ్యవసాయ పనులు వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త చట్టం ద్వారా ఉనగురుతుంది అన్నమాట.
1: సార్, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితమవుతుందంటారా, లేక స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టిపైన కూడా ఇది దృష్టి సారిస్తుందంటారా?
0: ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి 100 రోజులు పనివ్వడం అనేది అధిక ప్రాధాన్యత ఉండేది. మనము గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అసెట్స్, మౌలిక వసతులు, దానికి అంత ప్రాధాన్యత లేదనమాట అప్పుడు. కాకపోతే ఈ కొత్త చట్టంలో కుటుంబానికి 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులు, అంటే మనము ఇప్పుడు కూడా చేస్తున్నాం, అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు కానీ అభివృద్ధి చేయడం అలాంటివి చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, అంటే ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడము, అట్లాగే హెల్త్ క్లినిక్స్ నిర్మించడము, స్కూల్ బిల్డింగ్స్కి అదనపు తరగతులు నిర్మించడము, ఇలాంటి కొత్త పనులు చేర్చడం ద్వారా, అంటే గ్రామంలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని పనులను ఈ కొత్త చట్టం ద్వారా చేసుకుని ఆ గ్రామాలని బలోపేతం చేయడానికి ఈ కొత్త చట్టం ఎంతో సహకరిస్తుంది.
1: సార్, గ్రామీణ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఈ మిషన్ ఏ విధంగా సహాయం అందిస్తుంది, అంటే ఏ విధంగా అవకాశాలు వాళ్ళకి లభించనున్నాయంటారు?
0: స్వయం సహాయక బృందాలకు కానీ, లేదంటే రైతులకు కానీ ఉపయోగపడే చాలా పనులు, కొత్త పనులు ఇందులో చేకూర్చడం జరిగింది. అంటే ఇప్పుడు పశువుల షెడ్లు కానీ, గొర్రెల షెడ్లు కానీ, ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్, ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ నిర్మించి వాటిలో స్కిల్ని పెంచి గ్రామీణ యువతని పూర్తి స్థాయిలో ఒక నాణ్యత 100% స్కిల్డ్ లేబర్గా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఉపాధిని వాళ్లే పొందేలాగా వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది కూడా ఇందులో, దానికి సంబంధించినటువంటి కూడా పనులు ఇందులో ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు ప్రస్తావించారు అగ్రికల్చర్కి సంబంధించి అండ్ దాని యొక్క అనుబంధ రంగాలకు. సార్, మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగాలు గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలతో ఈ పథకం ఎలా అనుసంధానించడం జరిగిందంటారు?
0: వ్యవసాయము, అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువ శాతము విబిజి రామ్జీ పథకంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే భూముల్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా పండ్ల మొక్కల్ని, పండ్ల తోటల్ని పెంచడం ద్వారా వారి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా సెరికల్చర్కు సంబంధించినటువంటి ఈ సెరికల్చర్ మల్బరీ, తర్వాత సెరికల్చర్ సెట్స్ నిర్మాణం ద్వారా సెరికల్చర్కు సంబంధించిన అనుసంధానం చేయడం, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు గొర్రెల పెంపకానికి కానీ, తర్వాత కోళ్ల పెంపకానికి కానీ, లేదంటే డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ కార్యక్రమాలు, ఈ దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అంటే క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్ నిర్మాణానికి కూడా ఇందులో పొందుపరచడం ద్వారా వ్యవసాయము, ఆ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ పథకంలో వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నది.
1: సార్, ఎంజీ నరేగా కింద పనిచేస్తున్న శ్రామికులకు సంబంధించి విబీజీ రామ్జీలో ఎలాంటి భరోసా కల్పించనున్నారు?
0: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి శ్రామికులకు చాలా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే, ముందుగా వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి. జాబ్ కార్డు అంటే వయోజనులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. సో జాబ్ కార్డు అడిగిన 15 రోజుల లోపల పంచాయతీ వారు వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో జాబ్ కార్డు పొందడం అనేది ఒక హక్కు. తర్వాత జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిని డిమాండ్ చేయొచ్చు, దే కెన్ డిమాండ్ వర్క్ ఫ్రమ్ ది స్కీమ్. సో పని కోరే హక్కు, పనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపల వాళ్లకు పని చూయించాలి. పని 15 రోజుల లోపల చూయించకపోతే 16వ రోజు నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలి. 15 రోజుల తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి పొందే హక్కు కూడా ఉంది, అది ఒక హక్కు. తర్వాత పని చేసిన చివరి అంటే వారం రోజులు ఒక మాస్టర్ ఉంటుంది. మాస్టర్ చివరి తేదీ నుండి 15 రోజుల లోపల వాళ్లకు వేతనాలు చెల్లింపు చేయాలి. 15 రోజుల తర్వాత వేతనాల చెల్లింపులో ఆలస్యం అయితే వాళ్లకు

0: కాంపెన్సేషన్ ఇవ్వాలి, డిలే కాంపెన్సేషన్ అంటారు అది. ఇవన్నీ చట్టంలో చాలా క్లియర్ గా ఉన్నాయి. డిలే కాంపెన్సేషన్ పొందే హక్కు కూడా వాళ్ళకు ఉంది, అదొక ముఖ్యమైన హక్కు. తర్వాత పని ప్రదేశంలో ఈ శ్రామికులకు అందరికీ కూడా నీడ వసతి కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వాళ్లకు అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ఉపాధి శ్రామికులు వాళ్ల గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరం తర్వాత పని కల్పించే పక్షంలో వాళ్ళకి 10% అదనంగా కూలీ చెల్లించాలి. సో ఇలాంటి చాలా హక్కులు ఉన్నాయి. యువీజీ రామజీలో కూడా ఈ శ్రామికులకి చాలా హక్కులు ఉన్నాయి. సో ఇది చాలా సమర్థవంతమైన శక్తివంతమైనటువంటి ఒక చట్టం ఉపాధి శ్రామికులకి.
1: సార్, ఈ పథకంలో శ్రామికులకు వేతనాలు చెల్లింపుల విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా?
0: ఉన్నాయి. ఈ కొత్త చట్టాలు ఏంటంటే, గతంలో 100% ఈ శ్రామికులకు సంబంధించినటువంటి వేతనాల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళు ఎంత పని చేశారో ఆ పని చేసిన కూలీ ఆధారంగా వాళ్లకు నేరుగా వాళ్ళ అకౌంట్ లోకి చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈ నిధుల్ని ఇప్పుడు ఆ 100% కూలీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%, రెండు కలిపి ఇక స్పర్శ అని డిబిటి స్పర్శ అనే ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ఆ డిబిటి స్పర్శ ద్వారా ఈ వేతనాల చెల్లింపులు ఇప్పుడు శ్రామికులకు చెల్లించబడతాయి. సో ఆ తేడా గతంకి ఇప్పటికీ కొంత వ్యవస్థలో తేడా ఉంది.
1: సార్, ఈ పథకం అమలులో పంచాయతీ వ్యవస్థల పాత్ర ఎలా ఉంటుందంటారు?
0: ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంటుంది. గతంలో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంది. ఈ పంచాయతీ దీంట్లో ఏంటంటే, ఫస్ట్ గ్రామ సభ అంటే పంచాయతీలు గ్రామ సభని ఏర్పాటు చేస్తాయి. ఈ పనులకు అమలు చేసే ప్రతి పని కూడా గ్రామ సభ నిర్ణయించాలి, గ్రామ సభ రికమెండ్ చేయాలి. అంటే గ్రామ సభ ఏంటంటే, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వయోజనుడు ఆ గ్రామ సభలో ఒక సభ్యుడు. సో వీళ్ళందరూ ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సంవత్సరము ఈ పథకం కింద ఎలాంటి పనులు చేయాలనేది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత గ్రామ సభ దాన్ని తీర్మానం చేస్తుంది, ఈ సంవత్సరం విబీజీ రామజీ పథకంలో ఈ పనులు చేపట్టాలి అని గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం కాపీ గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచు, తర్వాత సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు మళ్ళీ తీర్మానం చేయాలి. వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది వాళ్ళు తయారు చేయాలి. గ్రామ పంచాయతీలో గ్రామ సభ తీర్మానం ఆధారంగా వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాన్ని తయారు చేసి వాళ్ళు ఆమోదం చేయాలి. ఈ ఆమోదం కూడా ఏంటంటే, 14 రోజుల లోపల దానికి ఆమోదం తెలపాలి. కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్, గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపల మళ్ళా జిల్లా పరిషత్కు పంపిస్తారు. జిల్లా పరిషత్లో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వికసిత పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళా జిల్లా స్థాయిలో ఒక ప్లాన్ తయారు చేస్తారు. జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్ వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఏదైతే ఆమోదం చేస్తారో, ఆమోదం చేసిన దాంట్లో ఉన్నటువంటి పనులకు జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోదం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటాం, ప్రతి పనికి కూడా జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత పనులన్నింటినీ కూడా మళ్ళా గ్రామ స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వ్యవస్థ అన్నమాట. ఈ ఇందులో 3-tier పంచాయతీ కానీ, మండల పంచాయతీ కానీ, జిల్లా పంచాయతీ కానీ వాళ్ళందరికీ కూడా పాత్ర ఉంటుంది.
1: సార్, సాంకేతికతకు సంబంధించి మనం మాట్లాడితే కనుక, సార్, సాంకేతికత, డిజిటల్ మానిటరింగ్ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ, సో వీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్?
0: ఉపాధి హామీ 2006 మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సాంకేతిక మార్పులు చూస్తే చాలా మార్పులు ఈ పథకం అమలులో అమలు చేయడం, అందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏంటంటే, అటెండెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ఒక కాగితం మీద అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, మాస్టర్ కాగితం మీద. ఇప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్క ఉపాధి శ్రామికుడికి పని ప్రదేశంలో ఫేషియల్ అటెండెన్స్ ఖచ్చితంగా, ఆ పని ఎవరైతే ఆ జాబ్ కార్డ్ హోల్డర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా పని ప్రదేశానికి వస్తేనే ఆ మ్యాచ్ అవుతాయనే అది ఫోటో మ్యాచ్ అయితేనే అతనికి అటెండెన్స్ పడుతుంది. గతంలో అలా లేదు, ఫేషియల్ అటెండెన్స్ లేదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అటెండెన్స్ పడిపోయేది. అలా లేదు. సో ఈ

0: ఈ బోగస్ మాస్టర్లు, ఫాల్స్ మాస్టర్లు ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇదంతా పారదర్శకత దీంతో కూడా పెద్ద ఎత్తున అమల్లోకి వస్తుంది. అట్లాగే ఈ శాంక్షన్స్ కూడా ఎస్టిమేట్స్, పనుల సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ తయారు చేయడం, దానికి సంబంధించిన పరిపాలన ఆమోదం చేయడం, ఇవన్నీ కూడా ఆన్లైన్. ఇదంతా కూడా పేపర్ ఎక్కడ ఉండదు. సెక్యూర్ అనే ఒక సాఫ్ట్వేర్, సెక్యూర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్న కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో అతనికి లాగిన్స్ ఉంటాయి. సో ఆ సెక్యూర్ సాఫ్ట్వేర్ లో ఆయన ఎస్టిమేట్స్ తయారు చేసి ఆ మండల పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కు పంపిస్తాడు. అక్కడి నుంచి అతను ముందుకి కలెక్టర్ గారు పంపిస్తారు. కలెక్టర్ గారు ఆన్లైన్ లోనే శాంక్షన్, ఈ ప్రాసెస్ అంతా కూడా అన్ని కూడా పకడ్బందీగా జరుగుతాయి. దాన్ని అంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంది. తర్వాత కొత్తగా ఈ ఎంబుక్, ఎలక్ట్రానిక్ ఎంబుక్, ఫిజికల్ మనం డిపార్ట్మెంట్ లో ఫిజికల్ ఎంబుక్ అని ఉంటుంది. ఆ ఫిజికల్ ఎంబుక్ అంటే మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు గతం ఒక 1 ఇయర్ కింద జరిగిన పనిని ఈ రోజు మనం రికార్డ్ చేసి పాత డేట్ వేయచ్చు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంబుక్ అనమాట. సో అది ఇంత డేట్ తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఎంబుక్ కూడా వ్యవస్థను కూడా ఇప్పుడు పథకంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే డిబిటీ పేమెంట్, ఈ డిబిటీ పేమెంట్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. మన శ్రామికులకు డైరెక్ట్ గా మనము వాళ్ళ వేతనాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ మెటీరియల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్ వాళ్ళకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా సాంకేతికత. తర్వాత పనుల పర్యవేక్షణలో కూడా వివిధ స్థాయిలో ఉన్న అధికారులకు ఏరియా ఆఫీసర్ శాప్ అని ఉంటుంది. అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈవెన్ కమిషనర్ గారు కానీ వాళ్ళకి వాళ్ళ లాగిన్ లో ఈ పనులను పరిశీలించండి అని ఒక వర్క్స్ వాళ్ళకి లాగిన్ కి వెళ్తాయి. సో వాళ్ళకు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఆ వర్క్స్ ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసి పంపించడానికి ఈ ఏరియా ఆఫీసర్ శాప్ అనే వ్యవస్థ, ఇలాంటి చాలా సాంకేతికతతో ఈ కొత్త పథకము ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: సార్, ఈ పథకం అమలుతో గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలో ఎలాంటి మార్పులు ఆశిస్తూ ఉన్నారు?
0: ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామ స్థాయిలో మౌలిక వసతులన్నీ కల్పించి అట్లాగే సాంకేతికత నైపుణ్యతను పెంచి 2047 నాటికి మన గ్రామాలని దీటుగా తయారు చేసి వికసిత్ భారత్ సాధించే దిశగా కొత్త పథకంలో మార్గదర్శకాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల పనులు నేను ఇప్పుడు ఇంతకు ముందు కూడా చెప్పాను, అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి మార్పు.
1: సరే, కార్యక్రమంలో చివరిగా వీబీజీ రామ్జీ, ఈ పథకంపై గ్రామీణ ప్రజలకు మీరు అందించే సందేశం సార్?
0: సో ఇది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వస్తుంది. సో ఇందులో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఉపాధి హామీని తీసేసి ఇది కొత్త చట్టం తెచ్చారు, దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనే ఒక అపోహలు ఉన్నాయి. వీబీజీ రామ్జీ సమర్థవంతమైనటువంటి పథకం, ఇందులో 100 రోజులు కాకుండా 125 రోజుల వరకు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి అంటే రైతులు గాని, వ్యవసాయ రంగం సంబంధించి గాని, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇందాక అంటే హార్టికల్చర్, తర్వాత పౌల్ట్రీ, తర్వాత అనిమల్ హస్బెండరీ, సెరికల్చరు, ఈవెన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈవెన్ వాటర్ హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని కూడా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులను ఇందులో డెవలప్ చేసుకోవడానికి కొత్త పనులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం మన ఉపాధి శ్రామికులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి, అంటే రైతు కావచ్చు, శ్రమశక్తి సంఘం సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, తర్వాత నిరుద్యోగ యువకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉపాధి పొందడమే కాకుండా వాళ్ళు ఈ పనులను చేసుకుని ఆదాయం పొందడానికి, ఆ విధంగా స్కిల్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీబీజీ రామ్జీ పథకాన్ని మీరు ప్రతి ఒక్క కుటుంబము 125 రోజులు పని చేసుకోవాలి, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్లో పండ్ల మొక్కలు పెంచుకోవాలి, దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలి, నిరుద్యోగ యువకులు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇందులో చేసుకొని వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ముందుకు సాగాలి. కాబట్టి వీబీజీ రామ్జీ రాబోయే కాలంలో గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో పాలు పంచుకొని లబ్ధి పొందాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని వీబీజీ రామ్జీ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు దేశ

0: ప్రాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం. మరి మీరు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0866284881812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి ఏ చిత్రం నుంచి పాటనైనా కోరుకోవచ్చు. మరి ఈరోజు రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు భట్టిప్రోల నుండి మురళి. మరి వీరు కోరుతున్నారు ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండ పాట, గీతరచన దాసరి నారాయణరావు.

0: రావయతిథి కార్యక్రమంలో ఉత్తరావాత పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మరి వారి మాయ, మరి వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి కేకే అండ్ చిరంజీవి పాడిన పాట. గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మరి వీరందరి కోసం ఈ పాట.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

ఆశపడిన నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

రావే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు వాన చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీతరచన సిరివెన్నెల. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తుది కార్యక్రమంలో ఉత్తరవాత పాటను కోరుతున్న శ్రోతలు విజయవాడ పెనంలూరు నుండి శ్రీరామారావు, అపరాజిత మరి వీరు కోరుతున్నారు. భూకైలాస్ చిత్రం నుంచి కోమల పాండపాట, గీత రచన సముద్రాల సీనియర్, మరి వీరి కోసం ఈ పాట

ప్రియమైన నీకు చిత్రం నుంచి చిత్ర పండపాట గీతరచన సిరివెన్నెల సంగీతం శివశంకర్. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు వారి కుటుంబ సభ్యులు మరి వీరందరి కోసం ఈ పాట

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఇన్నటి రాబోయే తిథి కార్యక్రమంలో ఉత్తరవాత పాటని కోరుతున్న శ్రోతలు అమరావతి నుండి సైదాబి. వీరు కోరుతున్నారు శాంతి నిలయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత పండ పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఎస్పి కోదండపాణి. వీరి కోసం ఈ పాట

రావాయితీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లి గ్రామం నుండి గంధం మాంకల్యరావు, వజ్రమ్మ, శ్రీకృష్ణ, స్వాతి, తనుశ్రీ, కీర్తిశ్రీ, ప్రియాంశి, కోనప్పరెడ్డి, రమేష్ బాబు మరి వీరందరూ కోరుతున్నారు పాతాళ భైరవి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పండ పాట, గీతరచన పింగళి మరి వీరి కోసం ఈ పాట

సుకన్య సమృద్ది పథకంలో డిపాజిట్లపై 8.2% వడ్డీ రేటు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్పై 7.1%, పబ్లిక్ ఫ్రాడ్ అండ్ ఫండ్ పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేటు వరుసగా 7.1%, 4% లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ వీబీజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లను పెంచారు. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులకు మంత్రులు అధికారులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పాత పెద్దిరెడ్డి వారి వీధిలో హోంమంత్రి అనిత పెన్షన్లను పంపిణీ చేశారు. పాయకరావుపేట వార్డులో పర్యటించిన అనిత పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖ అందించే వివిధ రకాల పౌరసేవలను మరింత పారదర్శకంగా వేగవంతంగా మార్చేందుకు వీలుగా క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ పోర్టల్తో ఆధార్ ఐడెంటిఫికేషన్ అనుసంధానిస్తూ రాష్ట ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు శాఖ నుంచి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్, ఫిర్యాదులు, పోలీస్ పిటిషనర్ల రిజిస్టేషన్, యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్, పోగొట్టుకున్న పత్రాల నివేదిక వంటి వివిధ పౌరసేవలను పొందేవారి గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ ఐడెంటిఫికేషన్ వినియోగించేందుకు దీని ద్వారా అవకాశం కల్పించింది. అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగ దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర రేపు ప్రారంభం కానుంది. 2025 అక్టోబర్లో వచ్చిన మోందా తుఫాన్ బాధితులకు వివిధ రూపాల్లో అందాల్సిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలోనే వీటిని బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వివిద్భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరుసగా 9వ త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ రేట్లు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికి వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 11:06 అయిపోయింది. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో కొన్ని డిఫరెంట్ టాపిక్స్, అంటే కొన్ని డిఫరెంట్ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే ఒక్కసారి మనం ఆ సినిమాల్లోకి, అండ్ సినిమా పేర్లు చెప్పగానే మీరు ఆ సినిమా చూసినటువంటి రోజులను గుర్తు తెచ్చేసుకుంటారనమాట. మరి ఏంటి ఆ సినిమాలు, ఆ సినిమా కబుర్లు ఏంటి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకోవాలంటే స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి ట్రాక్ అయితే వచ్చేసింది. అండ్ ఆ సాంగ్ తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎస్, వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం కదా. సో మరి ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ జోక్ డే కూడా ఉంది ఈ రోజు. అయితే ఈ ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా 90 దశకంలో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి కాలక్రమంలో కొంతమేర మరుగుపడిపోయినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి తెలుగు కామెడీ సినిమాల గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అండ్ 90s దశకం అంటేనే తెలుగు సినిమాల్లో హాస్యానికి ఒక స్వర్ణయుగం అని చెప్పచ్చు. హీరోనే కాదండి, హీరో పాటు, ప్రత్యేకమైన కామెడీ ట్రాక్స్, అద్భుతమైన టైమింగ్, కుటుంబం అంతా కలిసి చూసే వినోదం ఆ కాలానికి ప్రత్యేకత అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా లిస్ట్ లో ఫస్ట్ గా చెప్పుకోవాల్సిన సినిమా అయితే అప్పుల అప్పారావు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారి అద్భుతమైన కామెడీ టైమింగ్, చమత్కారమైన సంభాషణలు, అప్పుల చుట్టూ తిరిగేటువంటి వినోద భరితమైన కథ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అండ్ ఇప్పటికి కూడా ఈ సినిమా చూస్తే అసలు నవ్వాగదంటే నమ్మండి. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే నేను మీతో షేర్ చేస్తుంటాను. మరి ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా మరి మీ అందరి కోసం అయితే అప్పుల అప్పారావు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: అప్పు తప్పు కాదు చిప్ప పట్టుట తప్పు, ఆహా

మలమినప్పుడు అప్పులకై వెతుకు, అప్పులతో వైభవంగా వందేళ్ళు బతుకు. ఈ అప్పు వలన చెడిపోదు పరువు, కలికాలమందు ఇదే బ్రతుకు తెరువు.

అన్నకి వెంకటేశుడు గోవిందా. అందుకని అప్పే చేయని వాడు గాడిదా, సస్తే తీర్థకు వెయ్యి వాయిదా. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది క్షౌర కారణం, నరజాతి చరిత్ర సమస్తం రుణతోరణ పరాయణత్వం. రుణ ప్రపంచం తృణ ప్రపంచం పణ ప్రపంచం పిలిచింది దారి పొడుగున సిగ్గుబిడియములు తర్పణ చేస్తూ. పదండి ముందుకు, పదండి కాసుకు, పదండి తోసుకు, ప్రపంచ బ్యాంకుకి పరిగెడదాం.

VIP Jagana. He is a very important person. Appe cheyani vaadu gaadida sasya teerthaku veyvaayida Runagita. అప్పుల అప్పారావు అప్పులు చేయుట తెలియని అల్పులకు ఉపదేశించిన రుణగ్రహణ రుణ సూక్ష్మ రుణ సన్యాస యోగములు సమాప్తము రుణస్తే

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి 90వ దశకంలో వచ్చినటువంటి కొన్ని అద్భుతమైన కామెడీ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దీంట్లో లిస్ట్లో చెప్పాలి అంటే మహిళలు పురుషులుగా, వాళ్ళు వీళ్ళుగా, వీళ్ళు వాళ్ళుగా మారిపోతే ఎలా ఉంటుంది, ఊహించుకోవడానికి చాలా ఫన్నీగా ఉంది కదా. సో మరి ఇలాంటి ఒక మంచి వినూత్న కథాంశంతో రూపొందించినటువంటి చిత్రం జంబలకడి పంబ. అండ్ ఈ చిత్రం నవ్వులతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని కూడా అందించిందని చెప్పచ్చు. అండ్ ఎవరికైనా కాస్త లోగా ఫీల్ అయినా, లేకపోతే ఏదన్నా కాస్త వెరైటీగా చూడాలనిపించినా కూడా, ఇలాంటి సినిమా అంటే జంబలకడి పంబ ఇలాంటి సినిమా చూసారనుకోండి, అంటే ఆ సినిమా చూసేంతసేపు అయినా సరే మీరు ఈ బయట ప్రపంచంతో కాస్త బాధ్యతల నుంచి, బాధల నుంచి బయటపడి మనస్ఫూర్తిగా అయితే నవ్వుకోవచ్చు అనమాట. అలాగే అండ్ ఇంకా చెప్పాలి అంటే హలో బ్రదర్ ఈ సినిమాలో కూడా, అంటే హీరో హీరోయిన్ అండ్ సినిమా కథ ఏదైతే ఉందో అది ప్యారలల్గా నడుస్తున్నా కూడా అందులో ఉన్నటువంటి కామెడీ సన్నివేశాలు ఉంటాయి కదా, ముఖ్యంగా బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, ఆలీ, సో ఇట్లాంటి మంచి కమెడియన్స్, సో వీరందరూ కలిసి పండించినటువంటి ఒక వినోదం ఏదైతే ఉందో ఎప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటుంది ఇలాంటి కొన్ని సినిమాల ద్వారా. సో హలో బ్రదర్ ఈ సినిమా కూడా ఎంత పెద్ద విజయం సాధించినా అందులో కామెడీ సన్నివేశాలు, అంటే ఆ కామెడీ పాత్ర అనేది చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి మరికొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక్కసారి. ఈ సినిమాల పేర్లు వింటుంటేనే మళ్ళీ ఒక్కసారి కాస్త వీకెండ్లో ఒక్కసారి మళ్ళీ చూస్తే బాగుండు అనిపిస్తుంది కదా మీకు కూడా. మరి నెక్స్ట్ వీకెండ్ ఏ సినిమాలు చూడాలనేది ప్లాన్ అయితే చేసేసుకోండి. చక్కగా మరొక్కసారి ఆ 90s మూవీస్ అయితే అలా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకోండి. అండ్ ఇప్పుడు ఇది మీ అందరి కోసం మరొక చక్కటి పాట వచ్చేస్తుంది, మరి వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణావకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతున్నాం. అండ్ ఇంటర్నేషనల్ జోక్ డే సందర్భంగా మరి ఇలాంటి మంచి మంచి జోక్స్ ఉన్నటువంటి అంటే హాస్య భరితమైనటువంటి సన్నివేశాలు ఉన్న సినిమాల గురించి అయితే

మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఈ లిస్ట్లో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీకి మరో చిరునామా అని చెప్పచ్చు, మాయలుడు సినిమా. సో చిన్న చిన్న మోసాల చుట్టూ తిరిగేటువంటి కథ, ఊహించని మలుపులు, పంచ్ డైలాగ్స్ ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తాయి. అలాగే పూర్తిగా వినోదాన్ని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కినటువంటి చిత్రాల్లో అలీబాబా అరటజన్ దొంగలు, సో ఈ చిత్రం కూడా ఒక మంచి పాత్ర, అంటే ఒక స్థానం అనేది ఉంది ఈ సినిమాకి కూడా. అండ్ ఈ చిత్రంలో పరిస్థితుల వల్ల వచ్చేటువంటి కామెడీ, అంటే సిచ్యుయేషనల్ కామెడీ అనేది ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మరిన్ని సినిమాల గురించి అయితే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఘటోత్కచుడు అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమాలో కూడా మరి మనమైతే చూడొచ్చు కదా ఘటోత్కచుడు, ఈ చిత్రంలో కూడా బ్రహ్మానందం గారి కామెడీ ముఖ్యంగా, సో మనం చెప్పుకోవాల్సినటువంటిది.

బయట చదివితే మూడవ ప్రపంచ యుద్ధమే. ఐ బాంబోయ్ డౌట్ ఉంటే రుజువు ఇచ్చేందుకు సిద్ధమే. ఐ యామ్ రెడీ.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్, 90స్లో వచ్చినటువంటి కొన్ని హిట్ కామెడీ మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే వినూత్నమైనటువంటి కథతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సినిమాల్లో మేడం కూడా ఒకటి అని చెప్పచ్చు. అండ్ ఇందులో స్త్రీ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ గారి నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది, అండ్ ఆ కామెడీ సీన్స్ కూడా. సో ఇలా 90స్లో వచ్చినటువంటి సినిమాల్లో హాస్యం అసభ్యతకు దూరంగా ఉండేవి, అలాగే చిన్న చిన్న సంఘటనల నుంచి పుట్టేటువంటి సహజమైనటువంటి కామెడీ ఎలా ఉంటుంది, ఆ నవ్వులు, ఆ సంభాషణలు, సో ఇవన్నీ కూడా మనకి అలా గుర్తుండిపోతాయి అన్నమాట. అండ్ వీటితో పాటు గొప్ప నటీనటుల అభినయం ఈ సినిమాలను నేటికి కుటుంబ సమేతంగా చూసేలా చేస్తుంది అన్నమాట. అందుకే కొత్త సినిమాలతో పాటు ఇలాంటి పాత కామెడీ రత్నాలను కూడా అప్పుడప్పుడు చూసి ఆ స్వచ్ఛమైన నవ్వులను మరొకసారి మనం ఆస్వాదించవచ్చు. సో మరి మీరు కూడా ఆ 90స్ చిత్రాల్లో మీ ఫేవరెట్ అయినటువంటి కామెడీ సినిమాలు ఏదన్నా ఉంటే, ఎప్పుడైనా మీ మనసు బాగాలేనప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు డల్గా మూడీగా ఉన్నప్పుడు అలా ఒక్కసారి మళ్ళీ చూసారనుకోండి, అండ్ కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ కామెడీ అంటే, కామెడీ అనేది సినిమాల్లో కేవలం జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పసే కాదండి. మనం ఆ సీన్స్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఎవరెవరితో ఉన్నాం, ఏంటి, ఇవన్నీ కూడా మన మెమరీస్ని ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ చేస్తుంది అనమాట. అలా మనం మరొక్కసారి ఆ హ్యాపీ ఎరాక్ అయితే వెళ్ళొచ్చేయచ్చు. సో ఇది ఇవాళ మన సినిమా కపుల్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మరి మీకు తెలుసా ప్రోగ్రాంలో కూడా మంచి విషయాలు మీతో అయితే షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో వింటూ ఉండండి మరి వివిధ భారతి ఎఫ్ఎం వతి రాజీ సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బే. రాష్ట వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులకు మంత్రులు అధికారులు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం పాచలవలస గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఎస్ అధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని వృద్దులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జూలై నెలకు రాష్ట వ్యాప్తంగా 62.19 లక్షల మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందిస్తోందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్

కల్పనాకుమారి అన్నారు. పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో ఆమె పేదలకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు అందించారు. ప్రతి నెల 6 కోట్ల రూపాయలను లబ్దిదారులకు పింఛన్ల కింద పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. సత్యవేడు మండలం మాధవపాలెంలో ఏర్పాటు చేసిన మోటార్ కార్ప్ సంస్థ వారి 2వ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఈ సంస్థ ఏర్పాటుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. నంద్యాలలో రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ 3 బాధితులకు 5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రమాదాలు, అనారోగ్యాల బారిన పడిన వారు ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహించవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, పేదలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అత్యవసర శస్త్రచికిత్సలకు డబ్బులు లేనప్పుడు తమ దృష్టికి తెస్తే వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేయిస్తామని తెలిపారు. క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం జూలైలో 280.4 మిల్లీమీటర్లు కాగా, ఇందులో 94% మేరకే వర్షాలు కురిసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వింటారు.

0: Bharati FM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ 12 గంటల 10 నిమిషాలు అయితే కాబోతుంది అనమాట మన స్టూడియోస్లో టైం అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. సో మరి ఈ రోజు మన ప్రోగ్రాంలో మనం ఒక మంచి విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మనం ప్రతిరోజు వేసుకునేటువంటి దుస్తులు బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పర్యావరణంపై ప్రభావం చూపుతాయని మీకు తెలుసా. ముఖ్యంగా పాలిస్టర్, నైలాన్, సింథటిక్ ఇట్లాంటి బట్టలు ఏంటంటే పూర్తిగా డిగ్రేడ్ అవ్వవు. ఇవి డిగ్రేడ్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందన్నమాట. అండ్ అంతేకాదు వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు నీటిలో కలిసి ప్రకృతికి హాని చేస్తాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైనటువంటి బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ వైపు ఫ్యాషన్ పరిశ్రమ కూడా అడుగులు వేస్తుంది. ఆర్గానిక్ కాటన్, లినెన్, జూట్ ఇవన్నీ కూడా ప్రకృతికి మేలు చేసేటువంటి కొన్ని ఫైబర్స్ అన్నమాట. మరి ఇలాంటి బయోడిగ్రేడబుల్ ఫైబర్స్తో ఉన్నటువంటి బట్టలు ఏంటి, అసలు అలాంటి దుస్తులు ఎలా తయారు చేస్తారు, అండ్ ఇందులో ఎన్ని రకాలున్నాయి, ఇవన్నీ విషయాలు అయితే మనం అయితే తెలుసుకుందాం ఈ రోజు మన మీకు తెలుసా ప్రోగ్రాంలో ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్, బయో రీగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అండ్ ఆర్గానిక్ కాటన్, లినెన్, జూట్ ఇవన్నీ కూడా ప్రకృతికి మేలు చేసేటువంటి ఫైబర్స్ అన్నమాట. వీటితో పాటు బ్యాంబో ఫైబర్స్ కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంటే వెదురు మొక్క నుంచి తీస్తారన్నమాట ఈ ఫైబర్ని. అండ్ వెదురు మొక్క మనకు బాగా తెలుసు చాలా వేగంగా పెరుగుతుందని. సో దానితో తయారైనటువంటి వస్త్రాలు కూడా మృదువుగా ఉండడమే కాకుండా చెమటను కూడా త్వరగా పీల్చుకునేటువంటి గుణం కలిగి ఉంటాయన్నమాట. అలాగే వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి అరటి మొక్కల కాండం, అనాస ఆకులు, కొబ్బరి పీచు, జనపనార, జొన్న, గోధుమ అవశేషాలు ఇలాంటి అన్ని పదార్థాల నుంచి కూడా కొత్త తరహా వస్త్రాలను తయారు చేస్తున్నారు. సో ఇలాంటి మరికొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ జీన్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి తిరిగి 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

అదే ఎదురుగా హుషారమణి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖాభివృద్దిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్దిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు.

డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేసిందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశం ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVD ఫాలో కండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకిత భావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి

0: పుణ్యాన్ని మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా ప్రవర్తించి రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనెజువేలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువేలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ్ళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 320.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్ లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్ లో, 3 మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్ లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ నోడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్ పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 ఐవరీ కోస్ట్ నోడించి రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. విపిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మీకు తెలిసే ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్ తయారీ గురించి. అండ్ వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి అరటి మొక్కల కాండం, అనాస ఆకులు, కొబ్బరి పీచు, జనపనార, జొన్న, గోధుమ అవశేషాలు ఇలాంటి పదార్థాల నుంచి కొత్త తరహా వస్త్రాలను తయారు చేస్తున్నారని చెప్పుకున్నాం. అలాగే ఇవన్నీ ఏంటంటే రైతులకు అదనపు ఆదాయం రావడంతో పాటు వ్యర్థాలు కూడా చాలా తగ్గుతున్నాయన్నమాట. అలాగే మష్రూమ్స్ మిసీలియంతో తోళ్ళ కనిపించేటువంటి ఫ్యాబ్రిక్ని తయారు చేస్తుందన్నమాట. సో దీన్నే వీగన్ లెదర్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇది జంతువులకు హాని చేయదు, ప్రకృతిలో కూడా త్వరగా కలిసిపోతుంది. అండ్ వీటన్నిటి గురించి మనకు తెలుసు, బట్ సీడ్ ఫ్యాబ్రిక్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే సముద్రపు ఆల్గే ఉంటుంది కదా, సో దాని నుంచి తయారు చేసేటువంటి వస్త్రాలు అన్నమాట. అండ్ ఈ వస్త్రాలు తేలిగ్గా ఉండడమే కాదండి, పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అండ్ ఇంకా మరిన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ వర్షం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: FM 101.3.

ఎస్, బయోడిగ్రేడబుల్ ఫ్యాబ్రిక్స్, వాటి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం మీకు తెలుసాలో. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీస్లో అంటే 3D నిట్టింగ్ టెక్నాలజీ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం మామూలుగా మనకి ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే దుస్తులు అల్లుతున్నారు. అంటే సో దీనివల్ల ఏంటంటే బట్టల వృధా అనేది తగ్గుతుంది. అలాగే ఎంజైమ్ ఆధారిత ప్రాసెసింగ్ ద్వారా హానికర రసాయనాలు ఏవైతే వినియోగిస్తారో బట్టలు తయారీలో కానివ్వండి, స్టిచ్చింగ్ అప్పుడు కానీ ఇలా వీరన్నిటి వినియోగం కూడా తగ్గుతుంది. అండ్ నీటి కాలుష్యాన్ని తగ్గిస్తున్నారు. అండ్ మనం కొనుగోలు చేసేటువంటి ప్రతి దుస్తులు కూడా మన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదండి, పర్యావరణంపై కూడా మన బాధ్యతను తెలియజేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సహజ నారలతో తయారైనటువంటి బయోడీగ్రేడబుల్ దుస్తులను ఎంచుకోండి. సో దీని ద్వారా ఏంటంటే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన భూమిని అందించడంలో మనము భాగస్వామ్యంలో అవుతాం అన్నమాట. అండ్ ఇది ఇవాళ మనం మీకు తెలుసా. నెక్స్ట్ దీరా ప్రోగ్రాంలో మనం అయితే కలుసుకుందాం. స్టిల్ దెన్ కీప్ లిస్నింగ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బే. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా జంతులూరులో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 2020 నుంచి 2026 వరకు విశ్వవిద్యాలయం డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు 56 మందికి స్వర్ణ పతకాలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య ఉపకులపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ విద్యార్థులు వికసిత భారత్ వైపుకు అడుగులు వేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. అదేవిధంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయం నందు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు చదువుకుని దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. పేదలు వృద్దులు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా బోయిపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పొగాకు రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరంజనేస్వామి

అన్నారు. టంగుటూరులో పొగాకు వేలం కేంద్రాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వేలం ప్రక్రియను, పొగాకు బేళ్లను పరిశీలించి రైతులు వ్యాపారులతో మాట్లాడారు. వ్యాపారులంతా అన్ని వేలం కేంద్రాల్లో పాల్గొని రైతులకు సహకరించాలని కోరారు. రైతుల నుంచి చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరించి ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సూచించారు. ఓటర్లకు అందాల్సిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని 100% పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ఎస్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. సో మరి దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం. ఒక మహిళ సాధికారత సాధిస్తే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయి. ఈ ఆలోచనతోనే గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం బాలికల కోసం, మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసింది. మరి అవేంటో ఈ రోజు మన ధీరా ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే 2015లో ప్రారంభమైన పథకం బేటీ బచావో బేటీ పఢావో. సో ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే బాలికలను రక్షించడం, వారికి నాణ్యమైన విద్య అందించడం, సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, బాలికల జనన నిష్పత్తి మెరుగుపరచడం కోసం, అలాగే వారిని చదువులో ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ పథకం ద్వారా ఇప్పటికీ ఎంతో మంది బాలికలు రక్షింపబడుతున్నారు, అలాగే ఎంతో మంది చక్కగా చదువుకోగలుగుతున్నారు కూడా. మరి ఇలాంటి మరిన్ని పథకాల గురించి అయితే మనం తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అంతఃపురం.

క్రీడా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, మరి దేశాభివృద్ధిలో మహిళల పాత్రను కీలకం చేసేందుకు ఉన్నటువంటి మరికొన్ని స్కీమ్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో పీఎం మాతృవందన యోజన అన్నమాట. అంటే మొదటి సంతానం పొందినటువంటి గర్భిణులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించేటువంటి పథకం ఈ పీఎం మాతృవందన యోజన. సో ఈ పథకం ద్వారా ఏంటంటే గర్భధారణ

సరైన పోషక ఆహారం, వైద్య సేవలు పొందేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. అలాగే పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్స్ ను అందించడం ద్వారా ఉజ్వల యోజన పథకం కూడా మహిళలను పొగతో కూడినటువంటి వంటగదుల నుండి విముక్తి కల్పించింది అని చెప్పచ్చు. అలాగే హింసకు గురైన మహిళలు ఒకే చోట వైద్య సహాయం, న్యాయ సలహా, మానసిక కౌన్సిలింగ్, సో ఇలాంటి తాత్కాలిక ఆశ్రయం వంటి ఎన్నో సేవలను అందించేటువంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి సఖి అనేటువంటి పథకం ద్వారా. సో సఖీ కేంద్రాలైతే దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఏర్పాటు చేయబడ్డాయన్నమాట. మరి ఇలాంటి మరికొన్ని పథకాలు ముఖ్యంగా ఆడవారి కోసం, అందులోనూ మహిళలను సాధికారతకు చేసేటువంటి పథకాలు, అలాగే బాలికలను మహిళల సంక్షేమం కోసం అమలు చేసినటువంటి పథకాల గురించి అయితే మరికొన్ని పథకాల గురించి తెలుసుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. అనంతపురం జిల్లా జంతులూరులో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రాష్టపతి డిగ్రీ పట్టాలను అందజేయడంతో పాటు ప్రతిభ కనబర్చిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ భవిష్యత్తుకు సిద్దమైన సంస్థగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఎదిగి 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: I am pleased to know that this university has developed a long-term vision to become a future-ready institution. Its commitment to the sustainable development goals, especially to those on quality education, reflects a sense of responsibility towards inclusive and equitable development. I am confident that this university will emerge as a center of excellence and contribute significantly

0: significantly to the realization of vision of Viksit Bharat by 2047.
1: అంతకుముందు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం అమలుతో విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పింఛన్ అందజేస్తారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్తివేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడి భాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదును అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా పాచలవలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్ల నగదు పంపిణీ చేస్తూ ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 62,19,000 మంది లబ్దిదారులకు 2,711 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి లబ్దిదారులకు ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. నర్సాపురం పరిధిలో ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడిచిన నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా సేవలు అందించనుందని, ఇందుకు సంబంధించి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతం నుంచి నర్సాపురం అరుణాచలం రైలు సేవలను శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెగ్యులర్ సర్వీసు ప్రారంభోత్సవం ఈరోజు మధ్యాహ్నం భీమవరం రైల్వే స్టేషన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణించనుందని చెప్పారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. బాపట్ల జిల్లా టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. వేలం ప్రక్రియను, పొగాకు బెళ్లను పరిశీలించిన మంత్రి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేలం కేంద్రాలు గమనించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అత్యంత తక్కువ ధరలు ఇచ్చే పరిస్థితులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
2: బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీస్ యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మళ్ళీ అవసరం అయితే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్ల పోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధానంలో అవసరం అయితే అన్ని స్థాయి విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. జిల్లాలోని బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారి వద్ద 2 లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని, రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో 4 మృతి చెందారని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు, సూచికలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఏ గ్రామీణ కార్మికుడు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యం.

0: అని తెలిపారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ కల్పించే ఈ చట్టం గ్రామీణాభివృద్దికి దోహదపడుతుందని చెప్పారు. కొత్త విధానం అమలుకు అవసరమైన పరిపాలన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చట్టపరమైన పాలన లేదని, పోలీస్ స్టేషన్లలో ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని జగన్ రెడ్డి పేర్కొంటూ,
1: మే 28న విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశ పెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా?
0: దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో 1 జూలై 2017 నుండి దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీని అమలు చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 1 జూలై జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పన్నుల సరళీకరణ, సులభతర వ్యాపారం వంటి అంశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడమే ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన గణన పత్రాల డిజిటలీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం ప్రతి ఒక్క ఆర్జే సమత అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అన్నమాట. మరి 2:32 అయిపోయింది. మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. అండ్ అలాగే మన లిజినర్స్ అందరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పెట్టేస్తున్నారు. సో బట్ మీ మెసేజెస్ తో పాటు మరి నేను అడగబోయే క్వశ్చన్ కి కూడా ఆన్సర్స్ ని మీరు జత చేసి వాట్సప్ చేస్తూ ఉండండి. మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు? మరి మీ ఆన్సర్ ని వాట్సప్ చేస్తూ ఉండండి. 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి ఓ లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఒకటో నెంబర్ కుర్రాడు.

ఎస్, మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఏ మొక్కను ఔషధాల రాణి అని పిలుస్తారు అని అడిగాను. ఎస్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు సో సినిమా కబుర్లు బాగుంది అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. సూపర్బ్. అలాగే రమణమూర్తి గారు, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే. అలాగే శుభ మధ్యాహ్నం అంటూ నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ అయితే పంపించారు. అలాగే కమర్తి శంకర్ గారు రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అండ్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారు. సో సందడి సందడికి స్వాగతం అంటూ. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ గారు రెడ్డిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హాయ్ చెప్పండి అంటున్నారు శరత్ బాబు, రవి పనమలూరు విజయవాడ నుంచి. అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆవుల అజయ్ అరోరా గారు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట. కల్వ ఒర్వకల్ మండలం, ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దామర్ల పెద్దమ్మస్థానరావు గారు, అలాగే చిన్నమస్థానరావు గారు పంపించారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఆన్సర్స్, అవన్నీ కూడా చూసేద్దాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఔషధాల రాణి అని ఏ మొక్కను అంటారు అని అడిగాను. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అలాగే శ్యామల గారు, అలాగే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే మలన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి పంపించారు కానీ కాదండి, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే అయ్యవార్ రెడ్డి బద్వేల్ నుంచి రైట్ ఆన్సర్, ఇస్మాయిల్ గారు నంద్యాల నుంచి శుభ మధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి, అలాగే అనంతపురం నుండి జాను భాష మస్తాన్ పంపించారు కానీ కాదండి, అండ్ ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహవాను గారు పంపించారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని గారు శుభ మధ్యాహ్నం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య గారు రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి గారు శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు, ఆదోని మండల్ పంపించారు అనమాట. ఓకే, నాన్స్ తెలియదు అంటున్నారు, ఓకే నో ప్రాబ్లం. అలాగే గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత గారు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ శరత్ బాబు రవి గారు పెనమలూరు నుంచి సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నూనె నుండి శుభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్స్, రుత్విక రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే పడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్, నంద్యాల జిల్లా నుండి భానుముక్కల నుండి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ మలన్బి కర్నూల్ నుంచి సో ఇందాక పంపించిన ఆన్సర్ సో ఇప్పుడు కూడా కాదండి ఆన్సర్ అయితే నో ప్రాబ్లం, నేనైతే రివీల్ చేసేస్తాను. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే ఓకే ష్యూర్ తప్పకుండా రాజు అండ్ శ్రీవత్స కొనపూర్ నుంచి పంపించారు, అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ అలాగే రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి, సో ష్యూర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా చెప్పేస్తాను. మంగళగిరి నుండి యశోద గారు రైట్ ఆన్సర్ పంపించారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. ఔషధాల రాణి అని తులసి మొక్కను అంటారు. సో అదనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, మరి మన సందడి సందడిలో సో మనకి అంటే షర్ట్స్ కి కానీ ప్యాంట్ కి కానీ పాకెట్స్ ఉంటాయి కదండి, అయితే ఈ షర్ట్ కానీ ప్యాంట్ కానీ పాకెట్స్ లో పెట్టుకునే వస్తువులలో ఎక్కువగా ఏ వస్తువుల్ని పెట్టుకుంటారు, మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ పంపించేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. షర్ట్ కానీ ప్యాంట్ పాకెట్స్ లో కానీ ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువులు ఏవి, మరి మీ ఆన్సర్ వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి భారతి ఎఫ్ఎం. అండి ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు లేక నేను లేను ఈ చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ కౌశల్ని వాయిస్ లో కులశేఖర్ గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, మరి షర్ట్ ఆర్ ప్యాంట్ పాకెట్స్ లో ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువులు ఏంటి అని అడిగాను. అండ్ శాంతియాగర్ నుండి ఒకే ఒకటి గారు పంపించారు, ఓకే. అలాగే భాస్కర్ గారు పడన నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అలాగే పడన జోగానంద్రోకాల నుండి అప్పల్ రాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి, రైట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే వేటపాలెం రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు.

కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రేణుకా గోపరాజ్ గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ చిన్న కాక నుంచి సుమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రెడ్డిగూడెం నుండి రాజశేఖర్ గారు అండ్ బోరేనాథ్ అండ్ పంపించారు ఆన్సర్స్. ఓకే. అండ్ అలాగే దామర్ల చిన్నమస్తానరావు అలాగే పెద్ద మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అనంతపురం నుండి ఇమామ్ బి గారు ఓకే పంపించారు ఆన్సర్స్. ఓకే. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గోర్లఖాన్ దొడ్డి నుంచి పత్తింటి ఎల్లప్ప గారు అలాగే జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా లిఖిత, రక్షిత, అనురాధ, బాలరాజు గారు అనంతపూర్ పాపంపేట నుంచి పంపించారనమాట ఆన్సర్. ఓకే. అలాగే మలాన్ బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. సో ఒకప్పుడైతే ఇవన్నీ పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడైతే ఫోన్

లిఖిత, రక్షిత, అనురాధ, బాలరాజు గారు అనంతపూర్ పాపంపేట నుంచి పంపించారనమాట. ఆన్సర్ ఓకే. అలాగే మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. సో ఒకప్పుడైతే ఇవన్నీ పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడైతే ఫోనే అంటున్నారనమాట. ఓకే. అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి పంపించారు. ఓకే. అలాగే ఆవుల అజయ్ అరోరా కర్నూలు డిస్టిక్ నుంచి పంపించారు. ఓకే. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గడ్డ మంకయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స నిజామాబాద్ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. అలాగే అయ్యవార్ రెడ్డి బద్వేల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే శ్రీరామ్ నాయుడు గారు బొడ్డుచెర్ల మార్కాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు సర్దార్ తులసి గారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు. అండ్ ఇంకా సో మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట. మరి ఆ మెసేజెస్ అన్ని కూడా చూసేద్దాం మన న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్ టు కీప్ లిస్నింగ్ అండ్ విద్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె పంచాయతీ వద్ద రేపు నిర్వహించనున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ కార్యక్రమానికి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు రాష్ట మంత్రులు పాల్గొనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నంలో త్వరలోనే ఓడల తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని, రామాయపట్నం పోర్టు వద్ద 100 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలు రాష్టాల పోస్టల్ సర్కిళ్ల పనితీరును సమీక్షించారు. పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతాల నమోదును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంలో రోజువారీ వేతనాన్ని కనిష్టంగా 300 రూపాయల నుంచి గరిష్టంగా 409 రూపాయలు చెల్లించేలా నిర్ణయించిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందన పథకం కింద అందించే నగదు పంపిణీ తేదీని త్వరలో నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని అమరావతిలో సింగపూర్ బృందం ఈ రోజు పర్యటించింది. సింగపూర్ బృందానికి ఏపీ సీఆర్డీఏ అధికారులు ఆయా ప్రాజెక్టుల పురోగతి, అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఎస్ఐపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మావిగన్ అజెండాతోనే ముందుకు వెళ్తామని, ఈ విధానానికి కట్టుబడి ఉంటామని ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయల పింఛన్ను ఇంటి వద్దకే అందిస్తున్నామని, ప్రతి పైసా అవినీతి లేకుండా లబ్దిదారుడి చేతికి చేరడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్ల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస ఈ రోజు విడుదల చేశారు. రాష్టంలో విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎంఆర్ఎఫ్ కింద బాధితులకు పెద్ద ఎత్తున సాయం అందిస్తోందని అన్నారు. పేదలకు పంపిణీ చేసే రేషన్ సరుకుల తూకాల్లో తేడాలు, పంపిణీలో నిర్లక్ష్యం కార్డుదారులకు ఇబ్బందులు కలిగించినట్లు తేలితే సంబంధిత డీలర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఆర్డీఓ కె మాధురి హెచ్చరించారు. రాజమండ్రి పార్లమెంటు బీజేపీ జిల్లా ఇన్ఛార్జిగా బుద్దా లక్ష్మీనారాయణ ఈ రోజు నియమితులయ్యారు. మహాత్మా జ్యోతిబాపులే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తుని, పెద్దాపురం, కరప, పిఠాపురం గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల

ఆరున సంబంధిత పాఠశాలలో ఆధార్ కార్డుతో ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని ప్రిన్సిపల్ యజ్ఞ విశ్వశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి తెలిపారు.

0: ఇంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: మరి మనం సందడి సందడిలో అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ పంపించారు, అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామ్లా గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నొన్న నుండి శుభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు సిరిగిరి హరికృష్ణ గారు. నంద్యాల నుంచి అలాగే సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి స్నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్, ఉమ్మడి నుండి మహమ్మద్ జనదిన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, జగ్గపేట నుంచి మస్తాన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి గారు. సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ వెంకటేష్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే గణేష్ గారు బెల్జియం నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. చాలా వరకు కూడా షర్ట్ లేదా ప్యాంట్ పాకెట్స్ లో ఎక్కువగా పెట్టుకునేటువంటి వస్తువుల్లో పెన్ను, పర్సు, కీస్, తర్వాత దేవుడు ఫోటో పెట్టుకుంటారు, అంటే పర్స్ లో పెట్టుకొని ఇలా పెట్టుకుంటారు. బట్ ఇప్పుడైతే చాలా మంది ఫోన్, స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో స్మార్ట్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు కదా, బట్ అది అయితే అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే మనకు తెలుసు కదా, సో మరి స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో అది మనం షర్ట్ పాకెట్లో పెట్టుకున్నా, ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నా అది మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో మీతో పాటు వెళ్ళేటప్పుడు లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమన్నా క్యారీ చేయండి, అండ్ జెంట్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ జాప భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు వెలుల నుంచి పంపించాను ఆన్సర్. ఓకే, అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం మన సందడి సందడిలో. ఎండలో ముదురు రంగులో అలాగే నీడలో లేత రంగుల్లోకి మారేటువంటి లెన్సెస్ ను ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎండలో ముదురుగా నీడలో లేత రంగులోకి మారేటువంటి లెన్సెస్ ను ఏమంటారు? మరి ఈ

క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ ఆలోచించి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ ఈలోపు మీ అందరి కోసం అయితే స్నేహం కోసం ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, కవిత, కృష్ణమూర్తి సో వీర్ వాయిస్లో ఒక అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. పెళ్లి చిత్రం నుంచి ఎస్పీ బాలుగారు, అలాగే చిత్ర గారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాట అయితే వినేసాం. అండ్ అలాగే మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి అనమాట. మరి మన లిజినెస్ పంపించినటువంటివి చూసేద్దాం. జాప భూమేశ్వర గారు, భూలక్ష్మి గారు సువింద క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు, ఓకే. అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ పేరు పెట్టలేదండి, మీ పేరు కూడా పంపించండి. సో ఖచ్చితంగా సర్దార్ గారు, ఓకే సర్దార్ గారు ఉత్తరాఖండ్ నుంచి. అండ్ అలాగే రాజుల నుంచి జయన్న గారు పంపించారు ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. మలన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు, ఓకే. అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రేణుకా గోపరాజు గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రామన్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే చీమల్పండి జ్యోతుల రాజారావు గారు పంపించారు ఆన్సర్, ఓకే. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ నైతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి. అలాగే గోర్లకాన్ దొడ్డి నుంచి ఎల్లప్ప జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి స్వప్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కుంకునూరు దేవనకొండ కర్నూలు జిల్లా నుంచి వీరేంద్రనాథ్ పటేల్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మురహరి యశోద జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బసా నుంచి రైట్ ఆన్సర్. దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈరోజు మంచి మంచి సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, అభినందనలు అంటూ పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఆత్మకూరు నుండి ఆశేషి గారు రైట్ ఆన్సర్ పంపించారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

ఎండలో ముదురు రంగులో అలాగే నీడలో లేత రంగులోకి మారేటువంటి లెన్సెస్ ని ఫోటోక్రోమిక్ లెన్సెస్ అని అంటారనమాట. సో వాటినే ట్రాన్సిషన్ లెన్సెస్ అని కూడా పిలుస్తారు. సో ఈ రెండిట్లో ఏది పంపించినా కూడా కరెక్ట్ ఆన్సరే. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సూర్యబాబు గారు అండ్ కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి పంపించారు. సందడే సందడికి స్వాగతం అంటున్నారు. అలాగే పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి నుండి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నార ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి నార ఏది? మరి మీ ఈ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ వాట్సాప్ చేస్తూ ఉండండి. 0866-24888-14 ఈ వాట్సాప్ నంబర్కి. బొంబాయి ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే చిత్రగారి వాయిస్లో వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాట అయితే వింటూ

0: Bharti FM 101.3.
1: Veena Veenu Veena Sarigama Vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో

0: ఆదిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే తెచ్చు సిద్దాం. మురళీ గారు హాయ్ అంటూ పంపించారు. హాయ్ అండి. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను గారు సో ఇందా క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడన జోగానంద్రావు కాలేజ్ నుండి సూపర్ పాటల సెలక్షన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే వీరేంద్రనాథ్ పటేల్ గారు కుంకునూరు కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. జయం బాషా గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు కానీ కాదండి. శ్రీ వైష్ణవ్ చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అందాత గారు కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోలకాన్ దొడ్డి నుంచి ఎల్లప్ప జయమ్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వరరావు గారు ఓకే వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమార్ అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వివేక్ కర్నూలు డిస్ట్రిక్ట్ కొదుమూర్ ముల్లగుర్తి విలేజ్ నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అలాగే దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుండి.

అలాగే సూరిబాబు గారు కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, లతాకర్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, సుమలత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. భాషా గారు మైదుకూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గణేష్ గారు బెల్జియం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి గారు, శైలజ, ప్రవీణ కరెక్ట్ ఆన్సర్. అలాగే చిన్నమ్మాయి గారు మిర్యాలగూడెం నుంచి పంపించారు హలో అంటూ. అండ్ ఇంకా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్. నొన్న నుండి శుభారాణి గారు అండ్ ఫామ్ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నుండి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. పెడ నుండి ప్రభాకర్ రావు, గంగా భవాని గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాఘవేంద్ర కాలనీ నుండి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో. పర్యావరణానికి అనుకూలమైనటువంటి బ్యాగ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగించేది జనపనార, అది జూట్ అన్నమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం. దేవతల గురువు ఎవరు, అలాగే అసురుల గురువు ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. దేవతల గురువు ఎవరు, అలాగే అసురుల గురువు ఎవరు? సో మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ వాట్సప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం కోరుకున్న ప్రియుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలుగారు అలాగే చిత్ర గారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
3: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
2: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
3: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
2: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్ కదా.
3: అంత లేదు, నీకంత ఇన్స్టెంటివ్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
2: నిజమేరా. ఓకే, అయితే ఫ్రూట్ సలాడును అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
4: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

ఎస్, మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ఆన్సర్ ఎవరు కరెక్ట్ గా పంపించారంటే, శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే భాస్కర్ గారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్, పడన నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, రాజుల నుంచి జయనగర్ కరెక్ట్ ఆన్సర్, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, బృహస్పతి ఓకే అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కూర్నతల్ సునీల్ లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వీరేంద్రనాథ్ పటేల్ గారు కుంకునూర్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, ఆత్మకు నుండి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్, జేఎం భాష గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనెండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్టిక్ట్ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం నుంచి కలికిరి మండలం, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎస్ఎం బాషా గారు మైదుకూర్ నుంచి రైట్ ఆన్సర్, పాతింటి ఎల్లప్ప గారు జయమ్మ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోర్లకాందొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, పడ నుంచి ప్రభాకర్ రావు గంగా భవాని గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి గారు సో కరెక్ట్ ఆన్సర్, మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ ప్రవీణ గారు కరెక్ట్ ఆన్సర్, దామర్ల చిన్నమస్తాన్ రావు అలాగే పెద్ద మస్తాన్ రావు గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్, వీరభద్రాపురం నుండి వీర కనకారావు గారు పార్వతి గారు కరెక్ట్ ఆన్సర్, విఖ్యాత్ గారు చిట్టూరు నుంచి సో కరెక్ట్ ఆన్సర్, అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్, జాప భూమేశ్వరరావు గారు భూలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి, అలాగే రైట్ ఆన్సర్ పంపించారు తలారి స్వామి గారు సో కరెక్ట్ ఆన్సర్, అలాగే సూరిబాబు గారు అలాగే కళ్యాణి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి రైట్ ఆన్సర్, మురళీ గారు ట్రై చేస్తానండి ఎందుకంటే వాయిస్ సరిగా లేదు, అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పూజారి ధనంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమగుడి నుంచి, అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అప్పలరాజ్ గారు, సో ఎప్పట్లానే ఈరోజు సందడి సందడి సూపర్ సాంగ్స్ తో సూపర్ సక్సెస్ అయినట్టు పంపించారు. ఓకే, అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

అసురుల గురువు శుక్రాచార్యుడు, అలాగే దేవతల గురువు బృహస్పతి. సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. అండ్ ఇంకా కడప సుబ్రహ్మణ్యం రామప్రసాద్ గారు సో రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి ఇది ఇవాల్టి మన సందడే సందడి ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఎస్పి బాలుగారు అలాగే చిత్ర గారు వాయిస్లో, రాజ్ కోటి గారు మ్యూజిక్ అందించిన, వేటూరి గారు లిరిక్స్ అందించినటువంటి బంగారు బుల్లుడు ఈ చిత్రం నుంచి మరొక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం సందడి ప్రోగ్రామ్లో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలో 6 లైన్ల ద్వారకా సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,970 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ నుంచి కబ్రాయి వరకు 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం లభించింది. దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరులో ఏర్పాటు చేయనున్నట్లు, దీని ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ఇకపై అన్ని ఏసీ బస్సులు వస్తాయని, వాటిలోనూ స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో కొత్తగా అభివృద్ది చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి ఈరోజు వర్చువల్గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ మధ్యాహ్నం విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాల్లో క్వాలిఫై అయిన విద్యార్థులకు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రధానంగా బాలికలు 71% ఉత్తీర్ణత సాధించినందుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పామర్రి మండలం కనుమూరులో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పామారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఈరోజు 1,53,00,000 వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నెల 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా 2026 విద్యా సంవత్సరానికి యూజీ పీజీ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు 15 సెప్టెంబర్ చివరి తేదీ కాగా, మరిన్ని వివరాలకు 08-9841-26-28-44-16 సంప్రదించాలని సంచాలకులు ప్రొఫెసర్ డి అప్పలనాయుడు సూచించారు. భారతీయ రైల్వేల్లో 32,438 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు సంబంధించిన పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్ఆర్బీ స్కోర్డు కార్డులను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టడం జరిగిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సుమత. అండ్ మరి మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే వినబోతున్నాం వన్ సింగర్ సాంగ్స్ అన్నమాట. సో మరి ఈ రోజు మనం ఎవరి పాటలు వినబోతున్నాం అంటే స్వర్ణలత గారు. సో స్వర్ణలత గారు పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నీ మీ అందరి కోసం అయితే వచ్చేస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ ఆన్ వివిధ ప్రోగ్రామ్. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: भारती एफएम 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే,

0: అలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: నా పాట చూడు, నా పాట చూడు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడు వరకైతే మీరైతే విన్నారు కదా మరి వివిధ ప్రోగ్రామ్ లో స్వర్ణలత గారి వాయిస్ లో అద్భుతమైనటువంటి పాటల్ని. అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయిందనమాట. అండ్ మరికొద్ది సేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో మళ్ళీ మంచి టాపిక్స్ తో మళ్ళీ అయితే కలుద్దాం. Stay happy, stay healthy, and this is your Rajya Samata signing off.

0: Hello dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. మనందరికీ తెలిసిన విషయమే, మన కల్చర్, మన హెరిటేజ్, మన ట్రెడిషన్ ఎంత గొప్పదని. కానీ మనం ఇవన్నిటి గురించి మర్చిపోయి మానేసి టాక్ ఎక్కువ అవుతుంది, వర్క్ తక్కువ అవుతుంది. ఏదో ట్రెడిషన్ కదా, దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నామే కానీ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయటం లేదు, అవలంబించట్లేదు. భారతీయ సమాజం యొక్క సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి, ఆధునిక భారతీయ సామాజిక నిర్మాణం యొక్క కారణాలు, ఆధారాలను అర్థం చేసుకోవడానికి, ప్రాచీన భారతదేశంలోని వ్యక్తుల జీవిత చక్రం అర్థం చేసుకోవడానికి, ఈ వైవిధ్యం ఏమిటి, డైవర్సిటీ ఏంటి, ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మన ఇండియా, మన కంట్రీ చాలా విస్తారమైన సంస్కృతికి, సామాజిక వైవిధ్యం అంటే డైవర్సిటీ, యూనిటీ కలిగిన ఒక భారీ దేశం. చారిత్రక దృక్కోణం నుండి భారతదేశం ఏషియా, యూరోప్లోని వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన వారి కేంద్రంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా వారు ఒక సంస్కృతికి వైవిధ్యాన్ని ఏర్పరుస్తారు. ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క సామాజిక నిర్మాణం ఆ నిర్దిష్ట ప్రాంతం యొక్క సంస్కృతికి నిబంధనలు మరియు విలువల ద్వారా ప్రభావితమవుతుంది. ఒక తెగ అనేది ఒక సాధారణ పేరును కలిగి ఉన్న ఒక సాధారణ మాండలికాన్ని మాట్లాడే, ఒక సాధారణ భూభాగాన్ని ఆక్రమించే లేదా అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో కల్చర్స్ ఉన్నాయి, మనకు ట్రెడిషన్స్ ఉన్నాయి. ఆ డైవర్సిటీలో చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. ఒకే తెలుగు మనము డిఫరెంట్ సిటీలో డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది కదా, ఇంత డైవర్సిటీని మనము ఎంజాయ్ చేయాలి. అసలు ఫస్ట్ మన ట్రెడిషన్ ఏంటి, మన కల్చర్ ఏంటి అంటే, కుటుంబ వ్యవస్థ అనేది ఒక గ్రేట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ లైఫ్. దాదాపు అందరూ భారతీయులకు కుటుంబం అత్యంత ముఖ్యమైన సామాజిక యూనిట్. వేరే వాళ్ళకు లేదని కానివ్వండి, బట్ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్సెల్స్, విల్ రెస్పెక్ట్ ఇట్ టు దాట్. ఆధునీకరణ, పట్టణీకరణతో ఇప్పుడు చిన్న చిన్న గృహాలు అయిపోయాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి ఉండేవారు. మన కంట్రీలో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అలాంటి కల్చర్ ఏంటి, ఆ ట్రెడిషన్స్ ఏంటి, మనం ఈ ప్రోగ్రాంలో తెలుసుకోబోతున్నాము మీ చేతంతో. ఇంటరెస్ట్ వెనల
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆచారాలు, సంప్రదాయాలను మీకు చూపించడానికి, ఈ అద్భుతమైన దేశం గురించి మీకు ఒక అనుభూతిని కలిగించడానికి, మీరు సందర్శించాల్సిన ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ తెలుసుకోవడానికి మేము గైడ్ చేస్తాం మిమ్మల్ని వెనెల ప్రోగ్రాంలో, సో దట్ యుల్ అండర్స్టాండ్ ద ట్రెడిషన్ కల్చర్స్ బెటర్. భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆచారాలు, సాంప్రదాయాల్లో ఒకటి నమస్తే అని గ్రీటింగ్ చెప్పడం. మనం ఫస్ట్

దీన్ని కొన్నిసార్లు నమస్కారం అంటారు, నమస్కార అని కన్నడలో అంటారు. ప్రాంత ప్రాంతానికి కొంచెం మారుతూ ఉంటుంది, బట్ మన లోపల ఉన్న అఫెక్షన్ రిమైన్స్ ద సేమ్. దీని అర్థం నీలోని దైవానికి నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం వస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో హ్యాండ్ షేక్స్ మనము ఎక్కువగా ఇచ్చుకోలేదు. అసలు చాలా మటుకు ఏంటంటే మనం మర్చిపోయాం కూడా. ఒకరినొకరు పట్టుకోవడం, హగ్ చేసుకోవడం కూడా జనరల్గా చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ పొందింది మన నమస్తే నమస్కార్ మాత్రమే. ఛాతి ముందు ప్రార్థన భంగిమలో అరచేతులను కలిపి ఉంచి వేళ్లు పైకి చూపిస్తూ కొద్దిగా నమస్కరించడం ద్వారా ఈ సంజ్ఞను మనము వేరే వాళ్లకు డిస్ప్లే చేయొచ్చు. మరో ప్రసిద్ధ సామెత ఏంటంటే అతిథి దేవోభవ. ఇది మన గ్రంథాల నుండి వచ్చిన సంస్కృత శ్లోకం. దీని అర్థం అతిథి దేవుడితో సమానం. భారతీయ సంస్కృతిలో అతిథులకు ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాముఖ్యత ఇవ్వబడింది. సంభాషణ సందర్భాన్ని బట్టి అవును ధన్యవాదాలు లేదా అర్థం చేసుకున్నట్లు సూచించే భారతీయుల తల వణుకు కూడా మీరు ఎదుర్కోవచ్చు. మన ట్రెడిషన్ లో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన ఫ్యామిలీ యూనిట్. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఒకప్పుడు ఉండే, అంటే ఒక్క జనరేషన్ ముందుకెళ్ళినట్టయితే కూడా ఉమ్మడి కుటుంబాలు చాలా ఉండేవి. నాన్నమ్మ, తాతయ్య, బాబాయ్ ఇలా అందరూ కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళు అన్నమాట. ఇంకా దే ఆల్ హ్యాడ్ వన్ కామన్ కిచెన్. దీంట్లో ఏంటంటే ఇంట్లో లేడీస్ అందరూ ఒక్కొక్కరు భారాలకు, మనకు ఇప్పుడు ఆఫీస్లో రోస్టర్ వేస్తారు కదా ఈ టైం నుంచి ఈ టైం వరకు అని షిఫ్ట్ అని కొత్త కొత్త మనం పదాలు పెట్టుకున్నాం కదా. ఇలా ఆడవాళ్ళకు ఒకరు బట్టలు చూసుకుంటే ఇంకొకరు పిల్లల్ని చూసుకోవాలి, ఒకరు వంట చేసుకోవాలని ఇలా కోడళ్ళకంతా ఒక్కొక్క పని అప్పజెప్పేవాళ్ళు. ఇంకా అది రొటేషన్లో ఉండేది, ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని పనులు నేర్చుకోవాలని. దే యూస్ టు కీప్ చేంజింగ్ దట్ సిస్టమ్ ఆఫన్. వారానికో లేదా మంత్కి ఒకసారో అలా చేంజ్ చేసేవారు. మొత్తం కుటుంబం తరపున ఆర్థిక సామాజిక నిర్ణయాలు తీసుకునే సీనియర్ వాళ్ళు, అంటే అందరికంటే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు. అండ్ దేవర్ వెరీ వైస్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. ఆదాయం ఉమ్మడి సమూహంలోకి వెళ్తుంది. ఇది అన్ని సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆల్ ద పీపుల్ విల్ ఎర్న్ అండ్ దే విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. అప్పట్లో ఏంటంటే డైలీ వేజెస్ కాబట్టి వచ్చేసి ఇంట్లో ఎవరైతే ఎల్డర్ ఉంటారో వారి చేతులకు ఇస్తే వాళ్ళు ఆ డబ్బుని వ్యర్థం కాకుండా, వృధా ఖర్చులకు కాకుండా అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టి మిగతా అదంతా సేవ్ చేసేవాళ్ళు. ఇలా ఎమర్జెన్సీ ఫండ్, ఇప్పుడు కొత్త కొత్త టర్మ్స్ వచ్చాయి, టెర్మినాలజీ యూజ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ లిటరసీ అంటున్నారు. ట్రెడిషనల్గా భారతదేశంలో ఏంటంటే స్పెషల్ కోర్సెస్ ఎవరు వెళ్ళలేదు. ఫైనాన్షియల్ లిటరసీ అని లేకపోతే మ్యారేజెస్లో ఎలా ఉండాలని కౌన్సిలర్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, అంతా ఫ్యామిలీనో అయిపోయేది. ఇప్పటికీ కూడా పెద్దలు కుదిర్చిన వివాహం బలమైన సాంప్రదాయం. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ఇంకా ఎంతో కాలానికి కూడా ఇది మాత్రమే స్టాండర్డ్గా ఉంటుందని ఒక అంచనా. ఈ మధ్య ఆన్లైన్లో చూసి చేసుకుంటున్నారు, అది వేరే విషయం అండి. అంటే ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ పేరెంట్స్ అప్రూవల్, పేరెంట్స్ డిసిషన్ ఒకవేళ తీసుకున్నట్టయితే మ్యాట్రిమోనియల్ సైట్స్ కానీ ఇంకోటి, ఇన్స్టెడ్ ఆఫ్ ద చైల్డ్ టేకింగ్ అ డిసిషన్, ఇన్స్టెడ్ ఆఫ్ ద యంగ్స్టర్ ఆర్ ద పర్సన్ టేకింగ్ అ డిసిషన్, పెద్దవాళ్ళు డిసిషన్ తీసుకుంటే చాలా మటుకు దాంట్లో తప్పులు ఉండవని తెలుస్తుంది. మన సంస్కృతిలో మనకి ఇష్టమైన ఆచారాలు మరియు సాంప్రదాయాల్లో ఒకటి మన ఫుడ్. మన ఇండియాలో ప్రతి ప్రాంతానికి దాని సొంత ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి. వాటిలో ఒక సిగ్నేచర్ డిష్ లేదా పదార్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకోండి. ఇక్కడ సిగ్నేచర్ డిష్ ఏంటి అంటే మనం హైదరాబాద్ బిర్యానీ అని చెప్తాము. దానికి ఏంటంటే ఇంకా ఒక్కసారి మనకున్న ట్రంప్ కార్డ్ ఏంటి అంటే హైదరాబాద్ ఇండియా మొత్తంలోనే కాకుండా వరల్డ్ మొత్తంలో కూడా దీన్ని మించిన డిష్ అంటూ ఇంకా ఏది ఉండదు. ఒక్కసారి హైదరాబాద్ బిర్యానీ అంటే కాలర్ ఎగిరేసుకొని మనం తలం పైకి పెట్టుకొని కాన్ఫిడెంట్గా పోయినట్టు వాళ్ళమే అవుతాం. దీనికి సరిసాటి ఇప్పటి వరకు ఏ డిష్ రాలేదండి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హైదరాబాదీ. ఒకవేళ శాకాహార వంటకాలకు ఉత్తమమైన దేశాల్లో ఒకటి కూడా మన ఇండియన్ ఫుడే అండి. దీన్ని మీరు ప్రధానంగా గుజరాత్, నార్త్ ఇండియాలో చూడొచ్చు. అంతేకాకుండా రాజస్థాన్లో కూడా కొన్ని పాపులర్ డిషెస్ ఉన్నాయి. అదే మనము ఇట్లా బెంగాల్ సైడ్ వెళ్తే ఫిష్ కర్రీ, దీస్ ఆర్ వెరీ పాపులర్. ఇవన్నిటికీ మనము హైదరాబాద్ ఎందుకంటాము అంటే ఈస్ట్ మీట్స్ వెస్ట్, నార్త్ మీట్స్ సౌత్ అన్నట్టు నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తినలేరు. ఛోలే భటూరే, రోటీ, పరాఠా డైలీ పెడితే సౌత్ ఇండియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. అలాగే టిప్పికల్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినలేరు. దానికి బ్యాలెన్స్డ్గా వచ్చింది ఏంటంటే హైదరాబాద్ ఫుడ్ వచ్చింది. అటు నార్త్ వాళ్ళకు ఇటు సౌత్ వాళ్ళకు ఇద్దరికీ నచ్చుతుంది. సో విత్ ఆల్ దీస్ ట్రెడిషన్స్, మన కల్చర్ ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి, మీ ఫ్యూచర్ జనరేషన్కి కూడా నేర్పిస్తున్నారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మీ ఆర్జే చైతన్. Call or messages on

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మీరు మేము కార్యక్రమం ఎప్పుడు వింటారు?
1: శ్రోతలకు నమస్కారం.
2: నమస్కారం.
1: మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం.
2: స్వాగతం.
1: అయ్యన్న గారు, ఈరోజు చాలా చాలా ఉత్తరాలు వచ్చాయి, మరి ముందుగా మీరు చదువుతారా?
2: ఓకేనండి పుణ్యవతి గారు. మరి ఈరోజు మీరు మేము ఉత్తరాల కార్యక్రమంలో మొదటిగా రాసినటువంటి శ్రోత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాశ్, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీళ్ళంతా ఇలాగ రాస్తున్నారండి. మరి 36/2026 మంగళవారం ఉదయం 6:10 భక్తిరంజన్లో రాముడు లోకాభిరాముడు కొనసాగిన గీతం మాకు ఎంతగానో నచ్చింది, వినిపించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అని వీరు రాస్తున్నారండి. అలాగే అదే రోజు సాయంత్రం 5:00 కడలి దాటిన కెరటం నాటిక విన్నాము, చాలా బాగుంది, పాత్రధారులు పాత్రకు జీవం పోసి నటించారు, చాలా బాగుంది అని వీళ్ళు తెలియజేస్తున్నారండి.
1: ఇక తర్వాత నా దగ్గర ఉన్న ఉత్తరం అయ్యన్న గారు.
2: ఓకే అండి.
1: నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ రాస్తున్నారు. మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి శుభ సాయంత్రం అంటూ వీళ్ళు మొదలు పెట్టారండి అయ్యన్న.
2: ఓకే అండి.
1: 26వ తేదీ ఉదయం భక్తిరంజన కార్యక్రమంలో జానీబాబు ఆలపించిన నాతే కలాం ఉర్దూ భక్తి గీతాలు చాలా చక్కగా ఉన్నాయి, ధన్యవాదాలు అంటూ రాశారు. అనంతరం డాక్టర్ షేక్ సలీం బాషా గారి సూక్తులు వింటూ ఉంటే మాకు కనువిప్పు కలిగించాయి అంటూ రాశారు. ప్రతిరోజు సూక్తులు మంచివి అందిస్తున్నారు, అందుకు మా తరపున ధన్యవాదాలు అంటూ వీళ్ళు రాశారు. ఆ తర్వాత పుల్లంపనుల కార్యక్రమంలో ఇచ్చినటువంటి రైతన్నకు అదుపు పొదుపు నీరును గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, వారికి ధన్యవాదాలు అంటూ రాశారు. ఇక మొహరం ప్రాముఖ్యతను కాంతరికుల కార్యక్రమంలో ముంతాజ్ బేగం గారి మాటల్లో వినిపించారు, వారికి ఖుదా హాఫీస్. ఇన్ని మంచి కార్యక్రమాలు అందిస్తున్న మన కర్నూలు ఎఫ్ఎం బృందానికి మొహరం శుభాకాంక్షలు అంటూ వాళ్ళు రాశారండి.
2: ఓకేనండి. మరి మరో ఉత్తరం నా దగ్గర ఉంది, చదువుతానండి. మరి వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరంతా ఇలా రాస్తున్నారండి. మాకు ఎంతో ఇష్టంగా వినే కర్నూలు ఎఫ్ఎం, వారికి శుభ సాయంత్రం. శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారికి సహ వ్యాఖ్యాతలకు పేరు పేరున ధన్యవాదాలు. సోమవారం ఉదయం 6:10 భక్తిరంజన్లో శ్రీశైల మల్లికార్జున స్వామి సుప్రభాతం విన్నాము, చాలా నచ్చింది. సూక్తి శుద్ధలో సూక్తులు హితోక్తులు ప్రతిరోజు వింటున్నాం. కాంత్రికల కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి గురించి డాక్టర్ గారితో పరిచయం చాలా బాగుంది. హలో కర్నూలు ఎఫ్ఎం, రోజు కొంతమంది శ్రోతలు చేస్తున్నారు, నాకు లైన్ దొరకటం లేదు.
1: ఇది అందరికీ తెలిసిన విషయమే అయ్యన్న గారు. మరి నా దగ్గర ఉన్న మరో ఉత్తరం అయ్యన్న. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటి వీళ్ళు రాస్తున్నారు. మా అభిమాన కర్నూలు ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారికి సర్వదా కృతజ్ఞతలు అంటూ రాశారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఉదయం దేశభక్తి గీతం, భక్తిరంజని ఇలా భక్తి గీతాలు, సూక్తి శుతలో సూక్తులు, పొలం పనుల్లో కబుర్లు, కార్యక్రమం అంటే కాంతరేఖలు కార్యక్రమంలో పత్రిక సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, అలాగే అనంతరం వినిపిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చాలా చాలా బాగున్నాయి. డాక్టర్ గారితో పరిచయ కార్యక్రమాలు వినిపించినవే వినిపిస్తున్నారు, దయచేసి కొత్త వినిపించండి అంటూ రాస్తున్నారు. అభిరుచి ఉత్తరాల ద్వారా కోరినటువంటి అభిరుచి కార్యక్రమంలోని పాటలు హలో కర్నూలు ఎఫ్ఎంలో వినిపించేటటువంటి కొత్త పాటలు వినిపించండి అంటూ వీళ్ళు రాస్తున్నారు.
2: ఓకేనండి పునవతి గారు. మరి మరొక ఉత్తరం నా దగ్గర ఉందండి, మరి చదివి వినిపిస్తానండి. మీరు కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా మా కట్ల వారి కుటుంబ సభ్యులు అని వీరు తెలియజేస్తున్నారండి. వీరంతా ఆకాశవాణి కర్నూలు కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు అందరికీ శుభ సాయంత్రం. కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారం. గత వారం మీరు మేము కార్యక్రమంలో మేము పాల్గొనలేకపోయాం, చాలా బాధగా ఉంది. ఈ వారంలో విన్న కార్యక్రమాలు కొన్ని ఆదివారం ఉదయం భక్తిరంజనిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వింజమూరి లక్ష్మిగారి ఆలపించిన సూర్య భగవానుడి పాటలు విని సంతోషించాం. అలాగే సోమవారం ఉదయం పిబి శ్రీనివాస్, ఎస్ జానకి ఆలపించిన శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం విని ఎంతగానో సంతోషించాం. సూక్తి శుద్ధలో చక్కటి సూక్తులు వినిపిస్తున్నారు, ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి, వినడమే కాకుండా ఆచరిస్తేనే దానికి సన్మార్గంలో

0: నడవడానికి ఈ సూక్తి సుధ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే కాంతిరేఖలు కార్యక్రమంలో వినిపిస్తున్న పలు అంశాలు కూడా చాలా బాగున్నాయి. సోమవారం రోజు కాంతిరేఖలు కార్యక్రమంలో క్యాన్సర్ గురించి కూడా వివరించారు, చక్కటి కార్యక్రమం అందించారు. అలాగే హలో రేడియో డాక్టర్ కార్యక్రమాన్ని కూడా పునః ప్రసారం చేయండి, ఎంత విలువైన సమాచారం, అలాగే ప్రజల ఆరోగ్యం పట్ల కొంత అవగాహన కల్పించిన వారవుతారు. అలాగే విద్యా ఉద్యోగ సమాచారం కూడా పునఃప్రారంభం చేయండి, ఇదివరకు సాయంత్రం వచ్చేది. కుటుంబ సంక్షేమ గీతం కూడా చాలా బాగుంటుందని, లలిత గీతాలు అలాగే సాయంత్రం 5 గంటలకు వినిపిస్తున్న నాటికలు ఎంత స్ఫూర్తిదాయకం, ఎంతమంది అతిరథులు ఇక నాటికల్లో వారి పాత్రలు పోషించారు, వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏ బాలకృష్ణ గారు ఎన్నో నాటికలు వినిపించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన్ కీ బాత్ ప్రధాని మోదీ గారి మనసులోని మాట ప్రతి నెల చివరి ఆదివారం నాడు ఈ కార్యక్రమం కోసం ఎంతోమంది కూడా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమాలతో శ్రోతలకు విజ్ఞానం, వినోదం, ఆనందం, ఆరోగ్యం అందిస్తున్న మన కర్నూలు కేంద్రం వారికి శతకోటి నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి వీరంతా.
1: తర్వాత అయ్యనగరు నా దగ్గర ఉన్న ఉత్తరము.
0: ఓకే అండి.
1: గుంటూరు జిల్లా దాసరి పాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషి కేశవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, రవణమ్మ, సావిత్రి వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారికి నమస్కారాలు. మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం అంటూ వీళ్ళు రాశారు. 28వ తేదీ ఆదివారం ఉదయం చిత్రాంజలి కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత కె భాగ్యరాజు గారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు నిర్మించినటువంటి చిత్రాలలోని కొన్ని పాటలు, ఆ రోజు ఉన్నటువంటి వ్యాఖ్యాత గారు వారి గురించి విశేషాలు చెబుతూ చక్కటి పాటలు వినిపించారు. భాగ్యరాజు గారు నటించిన సినిమా పాటలు మేము విన్నందుకు చాలా చాలా మాకు ఆనందం వేసింది, ప్రతి పాట మాకు నచ్చింది అంటూ రాస్తూ ఆ కార్యక్రమము హైలైట్ అంటూ రాశారు. ఇక మీరు వినిపిస్తున్న కార్యక్రమాన్ని అన్నీ వింటూ ఉంటాం, చాలా చక్కగా ఉంటూ ఉన్నాయి, మాకు ఎంతో నచ్చుతూ ఉన్నాయి కూడా. అలాగే జూన్ నెల 29వ తేదీ సోమవారం ఉదయం దేశభక్తి గీతం విన్నాం, మాకెంతో నచ్చింది. అలాగే భక్తిరంజని కార్యక్రమంలో శ్రీశైలం మల్లికార్జున సుబ్రపాతం విన్నాం. గానం చేసిన డాక్టర్ పివి శ్రీనివాస్ వారికి, ఎస్ జానకి గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ రాశారు. అనంతరం సూక్తి సుతులు శ్రీశ్రీ డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారి సూక్తులు విన్నాము, చాలా విలువైనవిగా ఉన్నాయి, మా హృదయాలను ఆ మాటలు హత్తుకున్నాయి అంటూ రాశారు. అనంతరం లలిత గీతం విన్నాము, మాకు చాలా బాగా నచ్చింది. ఇక అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వినిపిస్తున్నారు, శ్రోతలు కోరినటువంటి పాటలు మాకు చాలా నచ్చాయి. అలాగే ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారికి కొత్త కొత్త కార్యక్రమాలను ప్రసారం చేస్తారని ఆశిస్తున్నామంటూ ఒక సూచన ఇచ్చారండి. ముఖ్యంగా స్టేషన్ డైరెక్టర్ గారికి మా యొక్క ప్రత్యేక నమస్కారాలు అంటూ వీళ్ళు ఉత్తరాన్ని ముగించారు.
0: మరి మరో ఉత్తరం నా దగ్గర ఉందండి పుణ్యవతి గారు. మరి వీరు వారి యొక్క పేరు చిరునామా అయితే రాయలేదు, మరి ఉత్తరం రాశారు. రాసినటువంటి ఉత్తరాన్ని చదివి వినిపిస్తానండి.
1: తప్పకుండా.
0: ఆకాశవాణి కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు మరియు సిబ్బందికి నమస్కారాలతో మీరు మేము ఉత్తరాల కార్యక్రమాలకు స్వాగతం. బుధవారం కాంతిరేఖల కార్యక్రమంలో సంఘ సంస్కర్త సాహితీవేత్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంఘంలోని దురాచారాల మార్పు గురించి ఆదవాని హనుమంతప్ప గారి ప్రసంగం విన్నాం, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. గురువారం కాంతిరేఖల కార్యక్రమంలో ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లకు కారణాలు ఏమిటి, ఏ రకమైనటువంటి నివారణ తీసుకోవాలి, క్యాన్సర్ రాకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఏ రకమైన వైద్యం తీసుకోవాలి, దాని గురించి డాక్టర్ శ్రీ వి రవీంద్రబాబు గారు చాలా చక్కగా తెలియజేశారు. పరిచయకర్త మంచి క్వశ్చన్స్తో వివరాలు రాబట్టారు అని వీరు తెలియజేస్తున్నారండి.
1: తర్వాత నా దగ్గర ఉన్న ఉత్తరమైన.
0: ఓకే అండి.
1: ఈ ఉత్తరం రాస్తున్నవారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాస్తున్నారు ఆయన. దర్శకుడు కామేశ్వరరావు గురించి సోమవారం ప్రసారం చేశారు, చాలా విషయాలు మేము తెలుసుకున్నాము. పౌరాణిక చిత్రాలు, పద్యాలు, కొన్ని పాత్రల రూపకల్పన ఎవరు ఊహించని విధంగా అద్భుతంగా చేశారు. ఆనాడే అద్భుత కళాఖండాలను తీసి అఖండ విజయాలు సాధించి ఎందరో ప్రేక్షకుల ఆదరణ పొంది గొప్ప పేరు తెచ్చిన దర్శకుడు ఆయన. నర్తనశాల, మహాకవి కాళిదాసు సినిమాలకు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న దర్శకుడు. అలాగే సినీ నటి, దర్శకులు అయినటువంటి శ్రీమతి విజయ నిర్మల గారి గురించి చాలా చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. గిన్నిస్ రికార్డు సాధించారు.

0: సాధించిన విజయ నిర్మల గారి విశేషాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పురుషాధిక్యత సమాజం నడుస్తున్న సమయంలోనే దర్శకురాలుగా మారి మంచి విజయవంతమైన చిత్రాలు దర్శకత్వం వహించారు. దర్శకులుగా రాణిస్తూనే నటిగా అద్భుతమైన పాత్రలు చేశారు. మహిళలు ఎందులోనూ తీసిపోరని సమాజానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇంత మంచి కార్యక్రమాలు ప్రసారం చేసినందుకు రేడియో కేంద్రం వారికి కృతజ్ఞతలు అంటూ వీళ్ళు రాశారు.
1: తర్వాత ఉత్తరం నా దగ్గర ఉందండి పుణ్యవతి గారు, మరి చదివి వినిపిస్తానండి. 29/6/2026 సోమవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ పిబి శ్రీనివాస్ ఎస్ జానకి గారు గానం చేసిన శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం విని తరించాం. సూక్తి సుధలో తనను తాను తెలుసుకుని మసలుకోవాలని, అప్పుడే మనిషి సార్థకత పొందగలడని ఒక చక్కటి ఉదాహరణతో రూపంలో వెలుబుచ్చిన శ్రీ హనుమంతప్ప గారికి ఆకాశవాణికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారండి. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధ, మున్న.
0: తర్వాత నా దగ్గర ఉన్న ఉత్తరం అయన గారు.
1: ఓకే అండి.
0: రాజోల మండలం జోగులాంబ గద్వాల జిల్లా రాజోల నుంచి కేదరి వీరేష్, కేదరి శ్వేత రాస్తున్నారు. జూన్ నెల 22వ తేదీ సోమవారం వినిపించిన భక్తి గీతాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే అదే రోజు సాయంత్రం 5 గంటలకు వినిపించిన దైవం మానస రూపేణ ప్రత్యేక రూపకం చాలా బాగుంది. రామకృష్ణ పరమహంస గురించి చాలా చక్కగా ఈ కార్యక్రమంలో వినిపించారు అంటూ వీరు రాశారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోల నుంచి కేదరి వీరేష్, కేదరి శ్వేత.
1: మరి మరో శ్రోత ఉత్తరం నా దగ్గర ఉందండి పుణ్యవతి గారు, మరి చదివి వినిపించేస్తానండి. మీరు, మేము ఆకాశవాణి కర్నూల్ డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నా యొక్క నమస్కారములు. 29వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు ప్రసారం చేసిన దేశభక్తి గీతంతో ప్రారంభించారు. జయ జయ భారత జనని చక్కటి దేశభక్తి గీతం విని తరించాం. అనంతరం 6:10 భక్తిరంజన్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ మరియు జానకి గారు గానం చేసిన శ్రీశైల మల్లికార్జున స్వామివారి సుప్రభాతం విన్నాం. వింటూ ఉంటే సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. అనంతరం సూక్తిశుద్ధలో హనుమంతప్ప గారి హితోక్తులు చాలా విలువైనవిగా ఉన్నవి చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు. అనంతరం పొలం పనులు కార్యక్రమం కూడా విన్నాం. నిమ్మగడ్డి గురించి, నిమ్మగడ్డి సాగు గురించి, వరుసల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, అలాగే ఆ వరుసల మధ్య ఉలవల పంట వేసుకోవచ్చు, నిమ్మగడ్డి 6 మాసాల తర్వాత కోతకు వస్తుంది, ఇంకా నిమ్మగడ్డికి వాడవలసిన ఎరువుల గురించి, అన్ని నెలల్లో నిమ్మగడ్డి సాగు చేసుకోవచ్చు అని ఎన్నో విషయాలు వివరించిన తీరు అమోఘం. అనంతరం ఆ రోజు విధి నిర్వహణలో ఉన్న వ్యాఖ్యాత గారు విలువైన మంచి మాటలు తెలియజేశారు, వారికి ధన్యవాదాలు. అనంతరం 7:15 కాంత్రికలు కార్యక్రమంలో వివిధ పత్రికలలో ఆధారంగా తీసుకుని కర్నూలు జిల్లాకు సంబంధించి పత్రికా సమాచారం ద్వారా అక్కడి విషయాలు తెలుసుకున్నాం. అనంతరం డాక్టర్ బీసన్న గారితో పరిచయం విన్నాం. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు కారణాలు, ఈ వ్యాధి గురించి డాక్టర్ గారు వివరించిన తీరు అమోఘం. క్యాన్సర్ వ్యాధి ఎలా వస్తుంది అన్న విషయాలకు చాలా వివరంగా డాక్టర్ గారు వివరించారు. డాక్టర్ బీసన్న గారికి మా యొక్క ధన్యవాదాలు. చక్కటి కార్యక్రమాలు మన కర్నూలు కేంద్రం నుండి అందిస్తున్న కార్యక్రమాల నిర్వహణ అధికారి అయిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారికి ఈ సందర్భంగా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరు, మేము కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యాఖ్యాత గారికి, అలాగే సాంకేతిక విభాగం అధికారులకు, పరిపాలనా విభాగం అధికారులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలియజేసుకుంటున్నారండి. నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుంచి అండి.
0: తర్వాత నా దగ్గర ఉన్న ఉత్తరం ఆయన గారు.
1: ఓకే అండి.
0: మహబూబ్ నగర్ నుంచి మూసపేట నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహ, సమురాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డు, బాబా, వీరంతా రాస్తున్నారు. 27వ తేదీ 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వినిపించినటువంటి భక్తి గీతాలు విన్నాం, చాలా చాలా బాగున్నాయి అంటూ రాశారు. ఇక అదే రోజు 9:30 చిత్రంజలి కార్యక్రమంలో వినిపించిన సినీ గీతాలు విన్నాం, చాలా బాగున్నాయి. మాదొక చిన్న కోరిక అంటూ వెళ్ళి రాశారు అయ్యన్న గారు. అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా పాటలు కోరే కార్యక్రమం పెట్టండి అంటూ ఒక చిన్న విన్నపాన్ని వీళ్ళు మనకు తెలియజేస్తున్నారు అయ్యన్న గారు. మనము పై అధికారులకు ఈ విషయాన్ని తెలియజేద్దాం.
1: ఓకే అండి.
0: ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రేడియో కేంద్రాలలో కూడా వాట్సాప్ కార్యక్రమం ఉంది. మన కర్నూలు ఆకాశవాణిలో కూడా వాట్సాప్ కార్యక్రమం పెడతారని ఆశిస్తున్నాము అంటూ మూసపేట నుంచి నరేష్ రాస్తూ ముగించారు అయ్యన్న గారు.
1: ఓకే అండి. మరి
0: అయ్యన్న గారు, ఈరోజు వచ్చినటువంటి అన్ని ఉత్తరాలు చదివేశాము. ఈనాటి

0: చిత్రాల కార్యక్రమాన్ని ముగిస్తూ శ్రోతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే వారం కలుసుకుందాం. అందక సెలవు. నమస్కారం.
1: నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం

సంధ్యారాగం తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం నువ్వొస్తావని చిత్రం కోసం ఎస్ఏ రాజ్కుమార్ సంగీత నిర్వహణలో చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం.

0: కార్యక్రమంలో తర్వాత వేటూరి సుందరరామూర్తి గీతానికి మణిశర్మ స్వరాలలగా రావోయి చందమామ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన ఈ పాట వినండి.
1: నాకు రాదు పో,
2: నీకు వస్తుంది పో. అంతే
1: లల్లా.
2: దాట్స్ గుడ్.

కార్యక్రమంలో తర్వాత ఒకే ఒక్కడు చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీత నిర్వహణలో శంకర్ మహదేవన్, కవితా కృష్ణమూర్తి ఆలపించిన ఏఎం రత్నం గీతం

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇది కర్నూల్ ఎఫ్ఎం. మీరు వింటున్నారు సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో తరువాత అనూప్ రూబెన్ సంగీత సారథ్యంలో కార్తిక్, సునీత బృందంతో కలిసి ఆలపించిన సిరివెన్నెల గీతం. చిత్రం పేరు గౌతమ్ ఎస్ఎస్సి.

కార్యక్రమంలో తరువాత ఎలా చెప్పనో చిత్రం కోసం గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, స్వర రచయిత కోటి, నేపథ్య గానం ఉదిత్ నారాయణ్, చిత్ర

కార్యక్రమంలో తరువాత సుద్దాల అశోక్ తేజ గీతానికి ఘంటాడి కృష్ణ స్వరాలు కూర్చగా సిక్స్టీన్స్ చిత్రం కోసం ఆలపించారు కుమార్ సాను.

0: मन की बात माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत की जनता से साझा करेंगे अपने मन की बात रविवार सुबह 11 बजे आकाशवाणी के सभी केंद्र सभी चैनल इसे प्रसारित करेंगे एक साथ साथ ही इसका प्रसारण दूरदर्शन के नेशनल न्यूज डीडी भारती डीडी इंडिया डीडी उर्दू और डीडी किसान चैनल पर भी किया जाएगा तो याद रखें रविवार सुबह 11 बजे मन की बात
1: శ్రోతలు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో తరువాత మనసున్న మహారాజు ఈ చిత్రం కోసం అనురాధ పౌడ్వాల్ ఉదిత్ నారాయణ్ ఆలపించిన భువనచంద్ర గీతం వినండి ఈ గీతానికి సంగీతాన్ని అందించారు వందేమాతరం శ్రీనివాస్

సంధ్యారాగం కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాటకు గీతరచయిత చంద్రబోస్, స్వరరచయిత మణిశర్మ ప్రేమతోరా చిత్రం కోసం ఆలపించారు ఉదిత్ నారాయణ్, సుజాత.

0: విన్న పాటతో ఈనాటి సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాజా కరేంగే.

0: గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మన్ కీ బాత్. మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాజా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ్ 11 బజే ఆకాశవాణీ కే సభీ కేంద్ర సభీ చానల్ ఇసే ప్రసారిత్ కరేంగే ఏక్ సాథ్. సాథ్ హీ ఇస్కా ప్రసారణ దూరదర్శన్ కే నేషనల్, న్యూస్, డీడీ భారతి, డీడీ ఇండియా, డీడీ ఉర్దూ ఔర్ డీడీ కిసాన్ చానల్ పర్ భీ కియా జాయేగా. తో యాద్ రఖే, రవివార్ సుబహ్ 11 బజే మన్ కీ బాత్.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రోతలు ఒకసారి గమనించండి. ముందుగా ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి, 6:45 కవి సంగమం, శ్రీ షేక్ మాబుసాహెబ్ గారి ఆధునిక స్వీయ కవితలు వింటారు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో నందవరం మండలం రైతు శ్రీ ఎం స్వామిదాసు గారు సాగు చేస్తున్న పత్తి పంటలో యాజమాన్యం, లాభ నష్టాలు, ఎరువుల వాడకం గురించి పరిచయం వింటారు. అనంతరం జానపద గీతాలు. 7:45 వికసిత భారత్ నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక ఈ రాత్రి 8:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. నిర్వహణ ఎంఎస్కే శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్. 8:15 చిత్రసీమ కార్యక్రమంలో పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు. అనంతరం 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఇక 10:00 ఏకచిత్రగానం శీర్షికన ఏఎన్ఆర్ నటించిన యువరాజు చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారంలో మీరు వినబోయే మా కార్యక్రమాలు. శ్రోతలింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.
3: ముఖాన మొటిమలా
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల కామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ఓబేజనా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
7: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
6: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
7: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
6: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
8: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
1: మన్ కీ బాత్. మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాజా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ్ 11 బజే ఆకాశవాణి కే సభీ కేంద్ర సభీ చానల్ ఇసే ప్రసారిత్ కరేంగే ఏక్ సాథ్. సాథ్ హీ ఇస్కా ప్రసారణ దూరదర్శన్ కే నేషనల్, న్యూస్, డీడీ భారతి, డీడీ ఇండియా, డీడీ ఉర్దూ ఔర్ డీడీ కిసాన్ చానల్ పర్ భీ కియా జాయేగా. తో యాద్ రఖే, రవివార్ సుబహ్ 11 బజే మన్ కీ బాత్.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरबीएल लाइफ, इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरपीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా 1268 పట్టభద్రులకు డిగ్రీలు, 56 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయంలో కష్టపడినట్లే భవిష్యత్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా విద్యాసంస్థతో అనుబంధాన్ని కొనసాగించాలన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలోకి పట్టభద్రులుగా అడుగుపెడుతున్నారని పేర్కొంటూ సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మారుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేవలం డిగ్రీ పొందడం ద్వారా జ్ఞాన సముపార్జన ముగియకూడదని, నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి సూచిస్తూ,
3: connected to this institution. Wherever life takes you, you should remain connected to this institution. You are the ambassadors of this universe. You are entering a world that is changing at an unprecedented pace. Technological advancement are transforming every sector. In such a rapidly changing world, learning and should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technology will be one of your greatest strengths.
2: రాష్ట్రాభివృద్ది లక్ష్యంగా ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నప్పవారిపాలెంలో ముఖ్యమంత్రి ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగానే ప్రతి నెల 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీల లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయల మేర పెన్షన్ల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని, ప్రతి నెల 62,20,000 మందికి 2,712 కోట్ల రూపాయల పెన్షన్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో లాంటి వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే తల్లికి వందనం పథకం నిధులను కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
4: ఈ నెలలో ఈ రోజు పింఛన్లు ఇచ్చాం, తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది తల్లులకి తల్లికి వందనం ఇస్తాం. స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో
2: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట పరిధిలో నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలయ్యాయి. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సామాజిక

0: మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీరింగ్లో 182,317 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో 69.63% మంది బాలురు, 71.65% మంది బాలికలు ఉన్నారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 89.59% మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీలో 90.22% మంది బాలురు, 89.40% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మావిగన్ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా మారనున్నాయని పేర్కొంటూ ప్రజలు ఏ విధానానికి మద్దతు ఇస్తారో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. ప్రజా తీర్పుకే తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా డిఎస్సీ అంశంలో తమ పార్టీ ఆధారాలతో మాట్లాడిందని, తాము చేసిన ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే వాటిని ఆధారాలతో ఖండించాలని అన్నారు. వాస్తవాలను ఆధారాలతో చెప్పినప్పుడే ప్రజలు వాటిని నమ్ముతారని, నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నగర వనాలు, 6 ఎకో టూరిజం పార్కులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాల్లో పచ్చదనం పెంచడానికి నగర వనాలు ఉపయోగపడుతున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన నగరాలకు ఈ వనాలు ఊపిరినిస్తున్నాయని చెప్పారు. 36 కోట్ల రూపాయలతో నగర వనాలు, ఎకో పార్కులు ఏర్పాటు చేశామన్నారు. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. నగర వనాలు రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న పచ్చని వారసత్వమని, ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు, క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ప్రత్యేకత.
0: నరసాపురం నుంచి ప్రత్యేక రైలుగా నడుస్తున్న నరసాపురం అరుణాచలం తిరువన్నామలై ఎక్స్ప్రెస్ పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మారింది. ఈ రైలు తొలి రెగ్యులర్ సర్వీస్ను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో లాంఛనంగా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఏడాది జూలై 9న ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు తిరువన్నామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించామని, దానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో రెగ్యులర్ సర్వీస్గా మార్చడానికి అధికారుల నుండి ఆమోదం లభించిందని అన్నారు. రెగ్యులర్ సర్వీస్గా మారడంతో ఇకపై అదనపు ఛార్జీలు, రైలు ఆలస్యం, ఆకస్మిక రద్దు వంటి సమస్యలు ఉండవన్నారు. వైద్య వృత్తి కేవలం ఉపాధి కోసం కాకుండా మానవ సేవకు అంకితమైన అత్యున్నత వృత్తి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. భారతదేశపు ప్రముఖ వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ కుమార్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీసీ రాయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన 10 మంది ప్రముఖ వైద్యులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రోతలు గమనించండి. ముందుగా రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో కృష్ణం వందే జగద్గురు పి సుశీల ఆలపించిన భక్తి గీతాలు వింటారు. 6:30కు సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ జి నరేంద్ర గారి సూక్తులు వింటారు. 6:35కు పొలం పనులు. 6:45కు ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:55కు ప్రసార వివరాలు. లలిత గీతం వింటారు 7:00. 7:05కు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15కు కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం మహిళలకు ఆత్మరక్షణగా తైక్వాండో శిక్షకురాలు శ్రీమతి జి ఊర్మిళ గారితో పరిచయం వింటారు. అనంతరం చరిత్రలో రేపటి రోజు ప్రత్యేకత గురించి తెలుసుకుంటారు. 8:00 హిందీలో వార్తలు, 8:15కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30కు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:35కు అభిరుచి మీరు కోరిన తెలుగు సినిమా పాటలు. 9:30కు చిత్రాంజలి. 10:00కు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00కు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40కు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 1:20కు ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపు మధ్యాహ్నం 1:30కు వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:00కు నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30కు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. రేపు సాయంత్రం 5:00కు అత్తగారు జిందాబాద్ నాటిక వింటారు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక. 6:00కు ప్రసార వివరాలు. 6:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10కు ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 6:20కు రేపటి ప్రసార వివరాలు. 6:25కు అభిరుచి కుటుంబ సంక్షేమ గీతం వింటారు 7:00కు. 7:05కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక రేపు రాత్రి 7:15కు కిసాన్ వాణి కార్యక్రమంలో మామిడి సాగులో అనుభవాలు. ఓర్వకల్లు మండలం ఉయ్యలవాడ గ్రామ రైతు శ్రీ ఏ మద్దిలెట్టి గారితో పరిచయం వింటారు. 7:45కు వికసిత భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00కు హలో కర్నూలు ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 8:30కు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40కు లలిత గీతం వింటారు. 8:45కు హిందీలో వార్తలు, 9:00కు ఆంగ్లంలో వార్తలు. అనంతరం 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30కు చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00కు ఏకచిత్రగానం శీర్షికన మనసిచ్చి చూడు ఈ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30కు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు. 11:00కి హిందీలోను, 11:05కు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారంలో మీరు వినబోయే మా కార్యక్రమాలు. శ్రోతలింతవరకు రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: రే బజారి
3: అయ్యా,
2: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
3: అలాగయ్యా, కాల్చొత్తా.
4: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.

0: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారు సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 20. ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్? ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్నా, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపలా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా కర్నూలు మద్దూరు నగర్ నుండి ఉత్తరం పంపారు కాటేగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ్, విజయకృష్ణ, శాంతి, వాసవి, వైష్ణవి, ఉదిత్, ఉపజ్ఞ, ప్రణీత, నవిఘ్న. అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం నుంచి ఉత్తరం పంపారు ఆర్ తిమ్మానాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. వీరందరి కోరిక మేరకు వినండి బంగారు కుటుంబం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందంతో కలిసి ఆలపించిన ఈ గీతం.

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: కార్యక్రమంలో తర్వాత వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామం నుంచి ఉత్తరం పంపారు చెంచల, విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, సాయి శంకర్, శిరీష, ఆదర్శ, లక్కీ, లాసియా, బత్తులరామ్, రాధ, సలేశ్వరం, ప్రవీణ్, మానస, మహేష్, కృష్ణకుమార్, రమేష్, ప్రసాద్, వెంకటయ్య, లలితమ్మ, శివకుమార్, పావని, అనురాధ, రామ్, శ్రీవిద్య, రూపశ్రీ, జగదీష్, స్వాతి, నవతేజ, పార్వతమ్మ, కీర్తి, రాముడు, శివుడు, హుసేన్, శ్రీను, కృష్ణయ్య, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, గంగాధర్, రామకృష్ణ, మద్దిలేటి రవి అంటూ రాశారు. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి ఉత్తరం పంపారు మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, విక్కీ, విఘ్నేష్. వీరందరి కోరిక మేరకు వినండి సత్యం సంగీత నిర్వహణలో పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం సత్యం సంగీతం.

ఇది కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు వింటున్నారు. అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత కర్నూల్ బీ క్యాంప్ అరోరా నగర్ నుండి ఉత్తరం పంపారు శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, రవిచంద్ర, దివ్య, మద్దయ్య, సాలమ్మ, గురునందన్, మోక్షిత, వారి ఇతర కుటుంబ సభ్యులు. అలాగే కర్నూల్ కొత్తపేట నుంచి ఉత్తరం పంపారు గురువుగారు రాంప్రసాద్, స్మార్ట్ సత్యం, పద్మ, రాజశేఖర్, విష్ణునందన్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు వినండి వేటూరి సుందరరామూర్తి గీతానికి రాజ్కోటి స్వరాలలగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట వంశానికొక్కడు చిత్రం నుంచి.

0: విన్న పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
3: ఇరనా
2: 4
3: ఇరనా.
2: ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షలు
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
3: ఇరనా. ఉండు ఇరనా.
2: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ 1 నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్పా. ఫోన్ కట్ చేసి, నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్నా, నీకు బ్యాంకులో డబ్బులున్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకలా 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కవి సంగమం ఈనాటి కార్యక్రమంలో శ్రీ షేక్ మాబుసాహెబ్ గారి ఆధునిక స్వీయ కవితలు ఇప్పుడు వింటారు.
4: కవిత శీర్షిక గురువు జ్ఞానజ్యోతి. అమ్మ జన్మనిస్తే నాన్న

జీవితానికి బాట వేస్తే ఆ జీవితానికి అర్థం చెప్పే మహోన్నతుడు గురువు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానదీపం వెలిగించే దివ్యమూర్తి. విద్య అనే అమూల్య సంపదను అందించి విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పి. అక్షరాలు నేర్పి అందమైన భవిష్యత్తు నిర్మించి మంచి నడవడికను అలవరిచి మానవత్వ విలువలను తెలిపే మహానీయుడు. తప్పు చేస్తే మందలిస్తాడు, మంచి చేస్తే అభినందిస్తాడు. ప్రతి విజయానికి ప్రోత్సాహమై ప్రతి అపజయానికి ధైర్యం చెబుతూ ముందుకు సాగిపోమని ధైర్యం నూరిపోసే మార్గదర్శి. గురువు చెప్పిన ప్రతి మాట జీవితానికి దిక్సూచిగా నిలుస్తుంది. ఆయన చూపిన ప్రతి మార్గం విజయానికి నాందిగా నిలుస్తుంది. సహనం, క్రమశిక్షణ, నిజాయితీ, వినయం, సేవ లాంటి గొప్ప గుణాలను మన హృదిలో నిలిపి ఆ గుణాలకు నిలయమై వెలిగే ఉత్తముడు. వైద్యుడు, శాస్త్రవేత్త, సైనికుడు, రైతు, ఇంజనీరు, వారు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వారి విజయానికి పునాది గురువే. శ్రమకు ప్రతిఫలం ఆశించకుండా శిష్యుల అభివృద్ధే లక్ష్యంగా ఆనందంతో జీవనం సాగించే అల్ప సంతోషి. గురువుల మార్గంలో నడుస్తూ జీవితాన్ని సత్యమార్గంలో సాగుతూ మన మనమున విలువలు నిండుగా కలిగి మన గురువులాగే మనం ఆదర్శంగా నిలుద్దాం. గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞత కలిగి ఉందాం. గురువు వెలిగించిన జ్ఞానదీపం ఎన్నటికీ ఆరిపోని వెలుగు. గురువు ఆశీర్వాదమే శిష్యుని బలం. గురువే జీవితానికి శాశ్వత మార్గదర్శి. కవితా శీర్షిక రైతు అన్నదాత. భూమిని తల్లిగా భావించి పొలాన్ని పూజించే మహానీయుడు చెమట చుక్కలను ముత్యాలుగా చల్లి బంగారు పంటలను పండించే అన్నదాత. ఎండైనా వానైనా వెనకడుగు వేయడు, తుఫానైనా కరువైనా ధైర్యం సడలనియ్యడు. ఆశల విత్తులు నాటి సంతోషాల పంటను కోయాలని కలలు కంటూ ఉండే కర్షక జీవుడు. ఉదయాన్నే సూర్యుడితో లేచి సాయంత్రం చంద్రుడితో విశ్రమిస్తాడు. తన కష్టంతో ప్రతి ఇంటి కడుపు నింపి దేశ ప్రజలందరికీ జీవనాధారమవుతాడు. రైతు నవ్వితే పల్లె నవ్వుతుంది, పల్లె నవ్వితే దేశం వెలుగుతుంది. రైతు సంతోషమే దేశ సంపద, రైతు గౌరవమే మన సంస్కృతి. అన్నదాతను గౌరవిద్దాం, వ్యవసాయాన్ని ఆదరిద్దాం, రైతు శ్రమను గుర్తించి సుసంపన్న భారతాన్ని నిర్మిద్దాం. కవితా శీర్షిక రేనాటి విప్లవ సింహం. బలిరా నరసింహారెడ్డి, బలి బలిరా నరసింహారెడ్డి, ఎగతాళి చేసిన తెల్లోడి గుండెల్లో నిదురోయిన రేనాటి వీరుడా, కంపెనీ దొర కుయుక్తులను ఎదురించిన వీరాది వీరుడా, గడ్డిపోచలనుకున్న సామాన్యులను చేరదీసి సానపట్టి వీరులుగా తీర్చిదిద్ది రేనాటి పోరాట పటిమని తెల్లోడికి చూపించిన సూరుడా. రూపనగూడి బిడ్డగా, నొస్సంధర వారసుడిగా, మీసమున్న రేనాటి వీరుడుగా పౌరుషాన్ని చూపిన ధీరుడా. ఎర్రమల గుట్టల్లోనూ నల్లమల కానల్లోనూ ఊరూరా వాడవాడ తెల్లోడిని ఎదురించిన వాడ. దండుగా వీరులు వెంటరాగా గుర్రమెక్కి కత్తిడాలు పట్టి కొదమసింహం ఓలే తెల్లోళ్లపై విరుచుకపడ్డవాడ. నిగ్గదీసి తెల్లోళ్ల దొరతనాన్ని సిగ్గుతీసి వారి దొంగబుద్ధికి తొడగొట్టి మీసం మెలివేసిన ధీరుడా. తుపాకులకు వెరవక, ఫిరంగులకు బెదరక, బెదిరింపులకు లొంగక తుదిదాకా పోరు సల్పిన వీరుడా. ఝాన్సీ కత్తి పట్టకముందే, ప్రథమ స్వాతంత్ర పోరు మొదలవ్వకముందే స్వేచ్ఛ కోరి కరవాలం జలిపించిన ఉద్యమ వీరుడా ఓ సూరుడా. సూర్యచంద్రులుండుదాకా, తెలుగు నేల మనుచుండుదాకా, సీమ ప్రజల జీవించి ఉండుదాకా చరితలో మీ పేరు నిలిచి ఉండు, భావితరాలకు మీరు స్ఫూర్తినిచ్చుచుండు. కవితా శీర్షిక తొలకరి వాన. తొలకరి వాన విరామం కాస్త ఎక్కువైందేమో, విరహంతో ఉందేమో, ఎదురుచూపు కబురు చేరి చినుకు పూలు రాలగానే మట్టిగంధం గుప్పుమంది. నిట్టూర్పు శగలు తగిలి చినుకు పూల హారాలు వరుస కట్టి పొడమిని చుట్టి పొదుముకున్నాయి. చల్లబడ్డ నేలతల్లి సిగ్గుతో బరువెక్కిపోయింది. సమాగపు సంబరాన్ని చల్లగాలై చేరవేసింది. సమాచారం అందిందంటూ అంబరం మెరుపై

కన్ను గీటింది. ఇంతకంటే భాష రాదంటూ ఉరిమి నవ్వి చెప్పింది. 4 రోజులు ఆగి కురిసిన ప్రతి వాన తొలకరి వానే. తొలకరి వానే రైతుకు ప్రాణం, బలిమి, కలిమి, చెలిమి. కవితా శీర్షిక తెలుగు దీప్తి. తెలుగు తల్లికి వందనం, తెలుగు భారతికి నీకు నీరాజనం. నీ సాహితీ క్షేత్రమున కళాలనే హలాలతో దున్ని ఎందరో సాహితీమూర్తులు కావ్యసస్యములు పండించిరి. సకల కళలకు కానాచివై సింధూర జ్యోతివై అవనిని అతి సుందరంగా తీర్చిదిద్దిన మాతృమూర్తి. జానపద సాహిత్య పరిమాణాలతో, భిన్న సంస్కృతి మేళవింపులతో పద కవుల పదనిసలు, భువన విజయ వన్యచిన్నలు నాటి వీరుల విజయ గీతికలు నేడు విశ్వమంతా వెలుగగా ఆధునిక కవుల అనువాద భాషవై, మధ్యయుగ కవుల అలరించిన భాషవై, ఆధునిక కవుల ఆయువు పోసుకున్న భాషవై అలరిన తల్లి. గోదావరి గలగలలా, కృష్ణమ్మ బిరబిరలా అలుపెరగని సాహితీ జరివై సాగుతూ సాటిలేని మేటి కవనజ్యోతులతో తేజరిల్లిన భాష. నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో కాన్వెంట్ పిల్లల చిలక పలుకులకు మురిసిపోయి ముద్దాడే అమ్మలెందరో ప్రేమ పిల్లల మీద, పరాయి భాష మీద తెలుగు తల్లి ఆవేదన ఎవరికీ అర్థం కాలేదా? తెలుగు తల్లి క్షోభ ఎవరికీ పట్టదా? ఏమాత్రం అర్థం కాని స్థితి ఉన్నది ఈనాడు. పలు భాషలు అస్తిత్వం కోసం నేర్వాలి కానీ స్వచ్ఛమైన మన తెలుగు భాషను ఏమాత్రం మరవద్దు. మమ్మీ డాడీ సంస్కృతి విడనాడుదాం, అమ్మా నాన్న అంటూ ఆప్యాయంగా పిలుచుకుందాం, అలంకార శోభిత పద్యాలను పాడుకుందాం, చక్కగా తెలుగులోనే మాట్లాడుకుందాం, తెలుగు తల్లి రుణం తీర్చుకుందాం, తెలుగు భాషను కాపాడుదాం, తెలుగు ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేద్దాం, తెలుగు తల్లి పుత్రులుగా గర్విద్దాం, తెలుగుకు వెలుగునిద్దాం. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. కవితా శీర్షిక వివేకానందుడి మార్గంలో యువత. లేచి నిలబడు యువకుడా, లక్ష్యం చేరే వరకు ఆగకు. వివేకానందుడి మాటలను ఆదర్శంగా చేసుకో, విజయపథంలో ధైర్యంగా సాగిపో. భారతావనికి నువ్వు ఒక బలం, నిజమైన సంపద. సత్యం, సేవ, త్యాగమే నీ మార్గం కావాలి. వినయంతో అందరి మనసు గెలుచుకో. కష్టాన్ని పూజగా భావించి కర్తవ్యాన్ని ధర్మంగా ఆచరించు. భయం అనే పదాన్ని విడిచిపెట్టి ధైర్యమే నీ నిత్య సహచరమని నమ్ము. అపజయాలను మెట్టులుగా మార్చి విజయ శిఖరాలను అధిరోహించు. దేశభక్తిని హృదయంలో నింపుకొని మానవ సేవయే మాధవ సేవగా భావించు. బలమైన శరీరం, నిర్మలమైన మనస్సు, ఉన్నతమైన ఆలోచనలతో జీవించు. తల్లిదండ్రులను గౌరవించు, గురువులను దైవంగా భావించు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ భారతమాత కీర్తిని ప్రపంచానికి చాటుము. లేచి నిలబడు యువకుడా, నీ శక్తిని నీవే గుర్తించు. వివేకానందుని అడుగుజాడల్లో నడిచి సేవ, సత్యం, ధైర్యంతో దేశానికి ఆదర్శంగా నిలువుము. కవితా శీర్షిక నాన్న. నాన్న అంటే ప్రేమకు ప్రతిరూపం, త్యాగానికి చిరునామా, ధైర్యానికి నిలయం. తన బాధలను మనసులో దాచుకొని కుటుంబ సంతోషమే తన ఆనందంగా భావించే మహానీయుడు. తన చెమట చుక్కలను ముత్యాలుగా మార్చి మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాడు. మన చిరునవ్వు కోసం తన కోరికలను వదులుకొని మన కలలను తన కలలుగా భావించి శ్రమిస్తాడు. నడక నేర్పిన తొలి గురువు నాన్న, జీవితం నేర్పిన గొప్ప మార్గదర్శి, పడిపోయిన ప్రతిసారి చెయ్యూతనిచ్చి ఓటమిని విజయంగా మార్చే ధైర్యవంతుడు. కష్టకాలంలో కొండంత అండగా నిలిచి సంతోష సమయాల్లో చిన్న పిల్లవాడవుతాడు. కుటుంబం కోసం ఎండను వానను లెక్కసేయక అలుపెరుగని శ్రమతో జీవిస్తాడు. నాన్న కోపం వెనుక ప్రేమ ఉంటుంది, మౌనం వెనుక బాధ్యత ఉంటుంది. బయటకు కఠినంగా కనిపించిన హృదయం మాత్రం వెన్నలా మృదువుగా ఉంటుంది. నాన్న అనే 2 అక్షరాల్లో త్యాగం, ప్రేమ, బాధ్యత, ఆప్యాయత దాగి ఉన్నాయి. అలాంటి నాన్న కష్టాన్ని గుర్తించాలి, ఆయనను గౌరవించాలి, ఆయన కలలను సాకారం చేయాలి. ప్రపంచంలో ఎందరో గొప్పవారు ఉన్నా నా జీవితంలో మొదటి హీరో మా నాన్నే. ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన పేరు నిలపడమే నా కర్తవ్యం. నాన్న చిరునవ్వే మా ఇంటి వెలుగు, నాన్న ఆశీర్వాదమే మా జీవితానికి వెలుగు. కవితా శీర్షిక ప్రాణకోటికి నీడ. చెట్టు ప్రగతికి మెట్టు
పొడమిత

తల్లికి బొట్టు, నిజం తెలుసుకో ఇది ఒట్టు. ఓ తెలుగువాడ, ప్రకృతి పచ్చని కెంపు, ప్రాణవాయువును నింపు, వృక్షం అవనికి సొంపు. ఓ తెలుగువాడ, ధరణి ఓర్పును నేర్పు, విరులు నవ్వును నేర్పు, తరువు వినయం నేర్పు. ఓ తెలుగువాడ, వర్షం ధారకు జాడ, ప్రాణకోటికి నీడ, భూరూహములను జూడ. ఓ తెలుగువాడ, పచ్చదనం పెంచు, వేగ శుభ్రతను నెంచు, ప్రకృతి ఆయువు పంచు. ఓ తెలుగువాడ, తరువు పుడమికి కలిమి, జీవశ్వాసకు బలిమి, చినుకు ధారకు చెలిమి. ఓ తెలుగువాడ, దైవ సేవల కన్నా, తీర్థయాత్రల కన్నా, తరువు పెంపే మిన్న. ఓ తెలుగువాడ, సొంత లాభం తుంచు, స్వార్థపరతను చించు, సస్యములను పెంచు. ఓ తెలుగువాడ, దాతలకు దాతలు, త్యాగములో శిఖరములు, భువిలోని తరువులు. ఓ తెలుగువాడ. కవితా శీర్షిక, ఓ మనిషి మేలుకో. సమస్త జీవులకు ప్రాణాధారం జలం, అది కరువైతే జీవితం దుర్భరం. నేడు ఎటూ చూసినా కరువు నీడలు, ఎంత వెతికినా కానరావు నీటి జాడలు. గుక్కెడు నీటికై గొంతెండుతున్న జనం, ఏమిటి దుస్థితి, ఎన్నాళ్ళి పరిస్థితి. ఓ మనిషి మేలుకో, ఇకనైనా నీటి విలువ తెలుసుకో. ఉన్నప్పుడు వృధా చేయకు, లేనప్పుడు అరులు చాచకు. ప్రతి నీటి బొట్టు అమృత బిందువే, ఇంకుడు గుంతలు మెండుగా తవ్వుకుందాం. ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపడదాం. నేటి నీటి పొదుపు మన భవితకు వెలుగని తెలుసుకో. నీటిని విలువ తెలుసుకుందాం, నీటిని పొదుపుగా వాడుదాం, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుద్దాం, సుఖమయ జీవితం గడిపేద్దాం. కవితా శీర్షిక, బాలిక భవిష్యత్. ఇంటిలోని దీపం అమ్మకు ప్రతిరూపం, ఆడపిల్ల లేని ఇంటిని వెంటాడు శాపం. ఆడపిల్ల దీవెన ఆనందపు నిచ్చెన, ఆడపిల్లలేని ఇంటిలో అంతులేని ఆవేదన. భగవంతుని కానుక గుబాలించు మాలిక, ఆడపిల్ల అవనిలో ప్రకాశించు తారక. ఆడపిల్ల సృష్టిలో అనురాగపు వేదిక, ఆడపిల్ల అభివృద్ధి ఇంటిలోన సమృద్ధి. ఆడపిల్ల అందం పరమలించు గంధం, ఆడపిల్ల ఎదగాలి నిర్లక్ష్యం తొలగాలి. సమభావన రావాలి చిన్నచూపు పోవాలి, ఆడపిల్ల ఆదిశక్తి స్వరూపం అన్న భావన మెదలాలి. బేటీ పడావో బేటీ బచావో అన్న నినాదం సాకారం కావాలి. కవితా శీర్షిక, విజేతలం. బాల పరంధాముని ఆటలో చితికిన బొమ్మలం, కాలు చెయ్యి కన్ను చెవి అంగం ఏదైనా ఆశలు పూజ్యం. వికలాంగులు మన దివ్యాంగులు, పదమేదైనా పట్టుదలే మా స్థైర్యం. అవకాశాలు రాకుంటే సృష్టిస్తాం, అద్భుతాలనెన్నో చూపిస్తాం. శాస్త్రం, నాట్యం, సంగీతం, చిత్రలేఖనం, క్రీడా నైపుణ్యం ఎక్కడైనా సాధిస్తాం, ఏమైనా చేసేస్తాం. ఏం చేస్తాడు అని ఎద్దేవా వద్దు, ఏం చేయగలడు అనే జాలి అసలే వద్దు. సానుభూతి కాదు మాకు అవసరం, సానుకూల దృక్పథమే వాంఛితం. కాస్త చెయ్యందించు చూడు, అల్లుకపోగలం అలా అలా నేడు. సవ్యాంగులు విఫలమైన ప్రతీ చోట మేము మెరుస్తాం. ఒకంత శ్రద్ధ మరింత ఓర్పు, అదే మీరు మాకిచ్చే ఓదార్పు. దివ్యాంగులమైన మేము ఎవరికీ తీసిపోం, కఠోర శ్రమతో అన్నీ సాధిస్తాం. ఒలింపిక్ పతకాలు తెస్తాం, భారత కీర్తిని నెలకొల్పుతాం. కవితా శీర్షిక, ప్రకృతి నీ శోభ ఎక్కడ, పచ్చ పచ్చని నీ శోభ ఎక్కడమ్మా, పక్షుల కిలకిలా రావాలు ఏవమ్మా, జంతువుల సవ్వడులు ఎక్కడమ్మా, నింగిన సాగే నీలిమబ్బులేవి, చిరుగాలుల సోయగాలేవి, చల్లని జల్లుల జాడేది, శలయేటి ప్రవాహాల ఉరకలేవి, పుడమి తల్లి పులకింతలేవి. నీ మనుగడకు నిప్పు పెడుతున్నదెవరమ్మా, నీ నీడ బతుకువాడే నీకు యముడయ్యాడమ్మా. కాలుష్య కారకాలతో వాతావరణం కాసారమయ్యే, పచ్చటి నీ బతుకున ప్లాస్టిక్ పాషాణమయ్యే, ఓజోన్ పొర వన్నెతరిగి పెను మార్పులు వచ్చే, అకాల వర్షాలతో మంచు ప్రవాహాలతో విపరీత ఉష్ణోగ్రతలతో వాతావరణం వేడెక్కే,
పర్యావరణం విలవిలలా

0: వాడే. ఫలితం మానవాళికి పెనుముప్పు దాపురించే. మనిషి గమనించు, పర్యావరణ మార్పులని చేటుగా దాపురించిన పర్యావరణ కాలుష్యాన్ని వెంటనే మేల్కొని కాలుష్య నివారణకు పూనుకొను. పర్యావరణాన్ని పరిరక్షించుకో. 10 కాలాల పాటు పదిలంగా నిలుపుకో. మన జాతిని మనమే కాపాడుకోవాలి.
1: మీరింతవరకు శ్రీ షేక్ మాబు సాహెబ్ గారి ఆధునిక స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో ఈనాటి కవి సంగమం శీర్షికన సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం.

0: కుటుంబ సంక్షేమ గీతం విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ.
6: రైచిన, అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెరిన పో.
7: అమ్మా, బ్యాగే.
8: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరుదేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త్ భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 9,80,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी। 8 किलोमीटर की ये टनल एक तरीके से कंप्लीट ये एक नया कॉरिडोर बन जाएगा। ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है। इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర

0: ప్రయాణిక.
1: అలాగే ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయిల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
0: బుందేల్ఖండ్ క్షేత్ర కు జోడనే వాలా హై ఉత్తరప్రదేశ్ మే కాన్పూర్ సే భోపాల్ కా సెక్షన్ హై బీచ్ మే ఆజ్ జో అప్రూవ్ హువా హై 242 కిలోమీటర్స్ కా యే కాన్పూర్ సే కబ్రాయి కాన్పూర్ సే భోపాల్ కి తరఫ్ జో నేచురల్ ట్రాఫిక్ కా ఫ్లో హై ఉస్ సబ్ కో యే కేటర్ కరేగా 242 కిలోమీటర్స్ కా హై యే యాక్సెస్ కంట్రోల్ రహేగా కంప్లీట్ ఎక్స్ప్రెస్ వే కి తరహ కా హై 2.5 ఇయర్స్ మే కన్స్ట్రక్షన్ కరేంగే ఇస్కో కాన్పూర్ హమీర్పూర్ మహోబా తీన్ జిల్లే ఇమీడియట్లీ ఇస్సే కవర్ హోంగే.
1: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలీతో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న, జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత, సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమిపాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, పల్లె సీమలు. ఈనాటి కార్యక్రమంలో పత్తి పంటలో యాజమాన్యం, లాభ నష్టాలు, ఎరువుల వాడకం గురించి నందవరం మండలం రైతు శ్రీ ఎం స్వామిదాస్ గారితో పరిచయం వింటారు.
3: నందవరం మండలం కనకవీడి గ్రామం నుంచి ఎం స్వామిదాస్ గారు మనతో ఉన్నారు. మరి వీరు పత్తి సాగులో వారుకున్నటువంటి అనుభవాలను గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి స్వామిదాస్ గారు.

0: నమస్కారం సార్.
1: చెప్పండి సోమదాస్ గారు, మరి పత్తి వేసేటప్పుడు మీరు భూమిని దుక్కి దున్ని ఎలా తయారు చేసుకున్నారు, ఎలా విత్తనాలు వేసుకున్నారు, ఏమైనా విత్తన శుద్ధి ఏమైనా చేసుకున్నారా, వాటి గురించి క్లుప్తంగా వివరించండి.
0: భూమి మొట్టమొదటిగా దున్నుకుంటాం సార్. ఒకసారి దున్నిన తర్వాత ఒక నెల పోయిన తర్వాత వేడి ఎండలో మార్చి ఎండలో మళ్ళీ ఒకసారి రెండోసారి మళ్ళీ దున్నుతాం సార్. మేము దున్నిన తర్వాత అది వర్షాకాలం వచ్చే లోపు మరి బాగా కలయదున్ని మరి ఒకసారి సదును చేసుకుంటాం సార్. అంటే పిల్లలంతా నూనె పోయేటట్లు చేస్తున్నాం సార్. అది ఆ తర్వాత వర్షం వస్తుంది సార్. ఆ టైంలో వర్షం వచ్చే లోపు పేడ ఎరువు బెల్లము ఆవు మూత్రము కలయబెట్టి శనగే పొట్టు ఒక సంచి కలయబెట్టి ఒక నెల నీడకు మరిగిస్తాం సార్. అది నీటి వేసి ఆవు మూత్రం వేసి ఎక్కువ మురగబెడతాము. ఆ తర్వాత కలయబెట్టిన తర్వాత ఒక నెలలు ఉడకబెడతాం సార్. అట్లది అంటే నీడకే పెడుతున్నాం సార్. అది మళ్ళీ ఒకసారి కలయబెట్టినప్పుడు అది విత్తనం వేసిన ముందు సాల పొడుగు చల్లుతున్నాం సార్. అది అంటే మన సదును చేస్తే అంటే పొడి పొడి అవుతుంది సార్. అంత లోపల ఆ పొడిని వర్షం వచ్చినప్పుడు గొర్రె కొట్టేటప్పుడు దాంట్లో గొర్రె సాల్లోనే వేస్తాం సార్. అది అది ఎరువు అంటే చల్లకుండా పూర్తి సాట్లోనే వేసి ఆ విధంగా నూనె చేస్తున్నాం సార్. అది విత్తనము వేసేటప్పుడు విత్తనం శుద్ధి అంటే ఆవు మూత్రంతో మేము విత్తనం శుద్ధి చేసి దాన్ని కలిపి ఆరబెట్టి వెంటనే విత్తనం ఇస్తున్నాం సార్. మేమైతే అది ఆ విధంగా చేయడం వల్ల మొలక పురుగుకి అవకాశం రాకుండా మంచి మొలక ఎత్తడానికి అవకాశం ఉంది సార్. అది ఆ తర్వాత మరి 15 రోజుల తర్వాత మొలకెత్తిన తర్వాత ఒక వేప నూనె అనేది కొడుతుంటాం సార్. అది వేప నూనె కొడితే ఆ గుడ్డు అనేది ముందు రానివ్వకుండా అరికడతా సార్. అది అట్లా ఒక 10 రోజులు ఒక 2-3 రోజులకు ఒకసారి వేప నూనె వాడుతుంటాం సార్. మేము ఆ వేప నూనె వాడడం వల్ల గుడ్డు అనేది పడకుండా పురుగు అనేది ఉధృతం తక్కువైతుంది సార్. అది ఆ సమయంలో మనము వేప నూనె వాడకుండా ఉంటే అది పురుగు గుడ్డు పెడతారు సార్. అది చెట్టు పెద్దకైన తర్వాత అది పురుగులు ఎక్కువైతుంది కానీ అప్పుడు కొట్టడానికి మనకి శక్తి చాలదు సార్. అది అందును బట్టి ముందే ఎప్పుడైనా వాడటం చాలా మంచిదని మేము వాడుతున్నాం సార్. అది
1: మామూలుగా పత్తిలో ఎక్కువ మనకి గులాబీ రంగు పురుగు, ఎర్ర పురుగు, మరి ఇప్పుడు ఇలాంటి పురుగులు తెగుళ్ళు కూడా వస్తుంటాయి. మరి అలాంటప్పుడు మామూలుగా రాకుండానే ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, మీరు మరి రసాయన వ్యవసాయం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, మామూలుగా అయితే రసాయన వ్యవసాయం చేసేటప్పుడు మరి అలాంటప్పుడు మీరు రసాయన మందులు కొట్టేటప్పుడు ఎలాగుంది, ఇప్పటికి ఎలాగుంది అంటారు?
0: లేదు సార్, మేము ఈ ప్రకృతి వ్యవసాయంలోన జీవామృతం ద్వారా అది ఆవు పేడ ఆవు మూత్రము మురగబెడతాం సార్. ఒక 15 రోజులు ఒక డ్రమ్కి వేసి మురగబెట్టి దాన్ని వాడుతుంటాం సార్ మేము. దానివల్ల మందు పౌరు ఎట్లుంటుందో దాన్ని అంత పౌరుగా పురుగుని రానికుండదు సార్. అది ఒక్కొక్కసారి ఇది వేప ఆకు తెచ్చి దంచి ఒక మిషన్కి వేస్తాం సార్. చిన్న ఒక గుండు కింద మిషన్ లాగా ఉంటుంది సార్. అది ఆ గిండకి వేసి దాన్ని వేప నూనె కూడా దాన్ని కూడా తర్వాత కూడా కొడుతుంటాం సార్. అది వాయిలాకు పొడి చేసి వాయిలతో ఆకుతో కూడా ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం వాడుతుంటాం సార్ మేము పత్తికైనా. తర్వాత గులాబీ రంగు అలాంటివి వచ్చినప్పుడు లింగాకర్షణ బుట్టలు ఎకరాకి 10 చొప్పున పెడతాం సార్. అది అది పెట్టుకుంటే పురుగులు పడతాం సార్. అవి ఆ పురుగులు పడడం వల్ల చాలా ఉధృతి తక్కువైతుంది సార్. అది లేకుంటే పెట్టకుండా ఉంటే చాలా కష్టం. మా అందు ఎప్పుడు కొట్టుకోవాలో ఎప్పుడు లేదో అనేది కూడా మనకు అర్థమవుతుంది సార్. అది బుట్ట పెట్టిన తర్వాత 2-3 రోజులు వచ్చి చూస్తే పురుగులు కనీసం ఒక 40-50 పురుగులు పడింటాయి సార్ ఒక రోజుకి. మనం చూస్తే లాస్ట్కి చూస్తే ఒక దోశడు కవర్లు అయినా సార్. అవి లాస్ట్కి పేర్కొన్నప్పుడు అంత ఉధృతి తక్కువైతే సార్. అది పెట్టడం వల్ల
1: లింగాకర్షక
0: బుట్టలు దానివల్ల చాలా మేలు సార్ మాకి. తర్వాత ఏమన్నా రకం వచ్చినప్పుడు సార్ అది ఉధృతకు అది కలర్ అది వస్తుంది సార్. అది దాన్ని ఏమంటారు సార్, అది నల్లగా పడిపోతుంది సార్ ఆకులు. ఆ ఆకులు పడిపోయేటప్పుడు ఇవి కొడతాం సార్ మేము కషాయం ఎరువులు అనే అవి ఎల్లి కషాయం సార్. అది అది కొట్టడం వల్ల ఆ మంటకి అది కషాయం కొట్టడం వల్ల అది తగ్గిపోతుంది సార్. అది ఆకు కూడా పచ్చగైపోతుంది. ఎర్రగుండే ఆకు పచ్చగా రంగు మారి మరి యథావిధిగా ఎత్తుకుంటారు సార్. పంటల విషయంలో అయితే లద్దె పురుగులు వచ్చినప్పుడు మాత్రం కింద ఒకసారి బెల్లం అవి వేస్తాం సార్. అది తినడానికి వచ్చినప్పుడు ఈ కషాయం ఎరువులు వచ్చినప్పుడు అవి ఆ వేడికి అవి చనిపోతాయి సార్. అది వాస్తవానికైతే ఆ కషాయం ఎల్లిపాయలు కొడతాం సార్. అది కషాయం చేసి వేడికి చచ్చిపోతాం.

0: సార్. అది పొద్దున్నే మనం 7:00 లోపల కొట్టడానికి పోతాం సార్. అది తినడానికి వచ్చేటది పొద్దున్నే ఖచ్చితంగా చనిపోతాం సార్. ఇంకా దానివల్ల ఉదిరితే తక్కువ అవుతుందని దాని కషాయం ఎక్కువ వాడుతుంటాం సార్. అది
1: మామూలుగా మీరు ఇప్పుడు ఈ రసాయన మందులు కూడా మీరు ఇంతకు ముందు
0: వాడినాం సార్. అది ఆ వాడినందు వలన భూమి గుల్లబారిపోతుంది సార్. అది పంట రాకుండా గుల్లబారే పరిస్థితి ఏర్పడింది సార్. ఇంత స్మూత్ రాదు సార్, మెదువు రాదు భూమి. ఈ మందుల ద్వారా మెదులు వస్తుంది, పంటలు కూడా చాలా మేలు రకంగా పంటలు వస్తాయి సార్. ఇప్పుడు ఆ మందులు వాడడం వల్ల పైరు కూడా పీపి వెంటనే బెట్టకొస్తాం సార్. అవి నూనె మందులు, అవి వేరు వేరు రకరకాలు కొడతాం సార్. అవి తట్టుకోలేవు సార్. అవి వీటికైతే తట్టుకుంటాం సార్. ఈ ప్రకృతి వ్యవసాయం కషాయం అవన్నీ జీవామృతం చేస్తున్న వలన వర్షం లేకపోయినా కొంచెం తట్టుకుంటాం సార్. అవి అంటే బెట్టం తట్టుకుంటావి, ఆ మందులు కొడితే బెట్టం తట్టుకుంటలేవు సార్. అవి ఆ విధంగా పంట నష్టపోతాం సార్. అవి కొడితే ఆ నష్టపోతుంది వలన ఇవి జీవామృతం ఎక్కువ వాడుతున్నాం సార్. ఇప్పుడు
1: రసాయన మందులు ఎక్కువ వాడటం వల్ల కూడా మనకి ఖర్చు ఎక్కువ అవకాశం,
0: ఖర్చు ఎక్కువ అవుతుంది, నష్టపోతున్నాం సార్.
1: దిగుబడి కూడా తగ్గిపోతుంది
0: సార్. గుల్లబారినప్పుడు పంట రాదు సార్. అది అందును బట్టి దాన్ని విడిచిపెట్టాం సార్. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాం సార్. ఇప్పటికి
1: పత్తి ఎన్ని రోజులు పంట అంటారు?
0: పత్తి 4 నెలలు పడుతుంది సార్. అది
1: మనకి ఫస్ట్ మొగ్గ ఎన్ని రోజులకు వస్తుంది?
0: 40 రోజులు 45 రోజులకి స్టార్ట్ అవుతుంది సార్.
1: మొగ్గ స్టార్ట్
0: అవుతుంది సార్.
1: మరి మొగ్గ తొడిగేటువంటి తెగులు పురుగులు కూడా వస్తుంటాయి కదా?
0: ఆ పురుగులు వచ్చినా కూడా మనం ముందు జాగ్రత్త అంటే ఫస్ట్ 150 రోజులు వాడినా గుడ్డు తక్కువైతే సార్. అది పురుగు తక్కువైతుంది, దాన్ని బట్టి వారం 10 రోజులకు ఒకసారి ఈ ప్రకృతి వ్యవసాయం మందులే కొట్టుకుంటాం సార్. ఈ జీవామృతము మూత్రము పేడ కలిపి డ్రమ్ముకి నానబెట్టిన వల్ల అవి అమ్మటే వాడుకుంటాం కాబట్టి కొంచెం తగ్గిపోతాం సార్.
1: అలాగే ఇప్పుడు మనకి బోర్ ఉందా బాగుందా లేదంటే
0: మెట్ట భూమి సార్?
1: మెట్ట భూమి వర్షాధారంగా. మరి వర్షాధారంగా వండించినప్పుడు మనకి ఒకవేళ సకాలానికి వర్షాలు రాకపోవచ్చు, అలాంటప్పుడు దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ బెట్ట వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మామూలుగా ఏమన్నా?
0: బెట్ట వచ్చినప్పుడు ఇంతకుముందు అవి ఒక ప్యాకెట్ యూరియా కానీ అది జీ అని ఒక నంబర్ దాన్ని వేయడం వల్ల సెలవు వస్తుంది సార్. బెట్ట రాకుండా అట్ట కొద్దిగా కాపాడుకుంటాం సార్ మేము. యూరియా కానీ అది మందు కానీ చల్లలు చల్లి అది సెలవు పడితే అట్లా మందు ఇస్తారు సార్. అది దానివల్ల మేలు సార్ కొంచెం ఎంతైనా కానీ. ఒక నెల పోయినా కూడా ఆ మందు చల్లితే కొంచెం తట్టుకుంటా సార్.
1: అంత లోపల వర్షాలు వస్తే
0: కవర్ అవుతుంది సార్. అది
1: అంతే, కవర్ అయిపోతుంది.
0: కవర్ అయిపోతుంది సార్.
1: మామూలుగా ఎన్ని రోజులకు ఒకసారి మీరు పత్తి తీస్తుంటారు?
0: 15 రోజులకు ఒకసారి తీస్తాం సార్.
1: 15 రోజులకు ఎకరానికి ఎంత వస్తుంది రావచ్చు? 8 క్వింటాలు రావచ్చు.
0: ఈ సంవత్సరం అయితే ఎకరాకు 5 క్వింటాలు వచ్చింది సార్.
1: 5 క్వింటాలు అంటే తక్కువ వచ్చిందంటారా?
0: అంటే ఉద్రిక్తి తక్కువ సార్. ఈ సంవత్సరం మొత్తము చాలా అది వాతావరణం చేంజ్ ఏమో ప్రతి ఒక్కటి ఒక్కరిదనేది కాదు, మన రాష్ట్ర మొత్తం పైన చాలా దెబ్బ ఉన్నట్లు ఉంది సార్ ఈ సంవత్సరం.
1: పత్తికి
0: 10 వచ్చేది 5 వచ్చింది సార్ ఈ సంవత్సరం.
1: ఈ సంవత్సరం ఎక్కువ కూడా విస్తీర్ణంలో కూడా సాగు చేసినారు పత్తి.
0: సాగు చేసినారు సార్, ఎక్కువ పత్తి సార్
1: మన జిల్లాలో. ఎక్కువ సాగు చేసి
0: మన జిల్లాలో చాలా ఎక్కువ సార్. ఇంకా
1: ఇక్కడ మీ ఎమ్గలూరు ఆదోని ఏరియాలో కూడా ఎక్కువ పర్సెంట్ పత్తినే సాగు
0: చేసి. పత్తి ఎక్కువ సార్, పత్తి కొద్దిగా మెరపు సార్, పత్తి 8% పత్తి ఉంటుంది సార్.
1: అలాగే మరి ఇప్పుడు మనకి ఈ ప్రకృతి వ్యవసాయము మీరు చేస్తున్నారు, మరి ఇప్పుడు చేసేటువంటి రైతులకు మీరు ఏమైనా చెప్తుంటారు ప్రకృతి వ్యవసాయం గురించి మామూలుగా? ఎందుకంటే చాలా మంది మనం ప్రకృతి వ్యవసాయం చేసినప్పటికి కూడా పక్కన వాళ్ళు కూడా రసాయన వ్యవసాయం చేస్తే వాటి నుంచి అక్కడి నుంచి వచ్చేటువంటి పురుగులు కానీ తెగులు కానీ మన చేను మీదకి వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు?
0: వాళ్ళకి కూడా చెప్తాం సార్ మేము. మీరు ఆ మందులు కొట్టడం వల్ల కొట్టినంతసేపు మాత్రమే పోతా ఒక నాటి రుణాలు, తర్వాత మళ్ళీ ఉద్రిక్తం ఎక్కువ అవుతుంటాం. అవి పంట కూడా బెట్ట వస్తుంది, అది వేడి ఎక్కువయ్యి ఉన్న కాయలు కూడా రాలిపోయే ప్రమాదం ఉంది. ఈ జీవామృతం మీరు వాడండి, ఈ జీవామృతం వాడితే సెలవు పడుతుంది, చెట్టు కూడా సెలవు పడితే మొగ్గ నిలబడుతుంది, పంట అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది అని మేము చెప్తున్నాం సార్.
1: ఇంకోటి మన గ్రామంలోనే ఇవి అందుబాటులో మనకు దొరుకుతాయి కాబట్టి మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ చేయమని మనం చెప్తున్నాం అంతే. అంతేగాని మరి ఎక్కడెక్కడో పోయి తీసుకోవడం కాదు, మన గ్రామంలో దొరికేటువంటి మన అందుబాటులో ఉన్నటువంటి ఎరువుల్ని వాడుకొని మీ భూమిని భూసారాన్ని పెంచుకోండి, రాబోయే తరాలకు మంచి భూమిని అందించండి అని ప్రభుత్వం వాళ్ళు కానీ ఇప్పుడు చాలా మటుకు వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మన భూమిని మనం కాపాడుకుందాం. మరి రాబోయే తరాలకు కూడా మంచి భూమిని అందిద్దామనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. మరి మీరు చేస్తున్నారు మంచిది ప్రకృతి వ్యవసాయం గురించి వ్యవసాయం, మరి మీకు ఎన్ని

0: పశు సంపద ఉంది అంటారు, ఎన్ని ఆవులు ఉన్నాయి? ఇంకే
1: మాకు రెండు ఆవులు ఉన్నావు సార్, రెండు ఆవులు అయితే ఒక ట్రాక్టర్, రెండు ట్రాక్టర్లు ఎరువు అవుతాయి సార్. అది దాన్నే బాగా మురగబెట్టుకుంటాం సార్. అది 50 చెట్ల నీడకి ప్రత్యేకంగా వేసి బెల్లము, శనగపొట్టు, జీవామృతము, కొద్ది నీళ్లు వేసి కలగబెడతాం సార్. మేమంతా ఒక నెల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి, అంటే తిప్పేస్తూ ఉండడం వలన అది పొడి పొడి అవుతుంది సార్. అది ఆ పొడి పొడి కావడం వల్ల మనం చల్లుకోవడానికి వర్షం వచ్చినప్పుడు బోది కొడతాం సార్. అది బాధలో చల్లుకుంటూ పోతాం సార్. మేము చల్లుకుంటూ పోతే మంచి ఎరువు, అంటే మన కాంప్లెక్స్ ఎరువు మాదిరి సత్తవి దానికి ఉంది సార్, బలం ఉంది. అందుని బట్టి అట్లా క్లీన్ ముద్ద అయ్యే తట్లు ఉంటుంది సార్, పిండి. ఆ పిండి పిండి అయ్యే తట్లు ఉంటే చల్లుకోడినప్పుడు మనకి లబ్ధి బాగా చేకూరుతుంది. ఆశపడి చల్లుతున్నాం సార్ దాని విషయం.
0: ఈ వానపాముల ఎరువు కూడా చాలా మటుకు ప్లాంట్లు చాలా దగ్గర ఉన్నాయి గ్రామాలలో కూడా.
1: అవును సార్, ఇప్పుడు చెత్త చెదారం అవన్నీ చేయడం వల్ల అది వానపాము ఎరువు కూడా అంటున్నారు సార్. ఈ సంవత్సరం పెడుతున్నారు సార్ మా ఊర్లో కూడా, దాని వలన లబ్ధి పొందుతారని మాకు మీటింగులు కూడా చెప్పుతున్నారు సార్ ఈ అగ్రికల్చర్ వాళ్ళు. దాన్ని చేయడం వల్ల మీకు ఇంకా లబ్ధి అవుతుంది, మీరు దాన్ని తప్పకుండా వాడండి, వాడి మీరు లబ్ధి పొందండి అని బాగా చెప్పుతున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయమే ఎక్కువ పేపర్ల ద్వారా అవన్నీ వింటున్నాం సార్. ఇప్పుడు కొంతమంది దానికే అలవాటు పడే అవకాశం ఉంది సార్.
0: ఎందుకంటే ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ 4 సంవత్సరం నుంచి మనకు భూమి అనేది భూసారం పెరుగుతూ పోతే మనకి దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం
1: ఉంటుంది సార్. అది
0: మనకి ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు ఎందుకు రావంటే మనం అంతవరకు ఈ రసాయన మందులు కొట్టింటాం కాబట్టి అవశేషాలు భూమిలో అలాగే ఉండిపోతుంటాయి అన్నమాట. దానివల్ల దిగుబడి అనేది తగ్గిపోతుంది. కానీ 4 సంవత్సరాల తర్వాత మనకి దిగుబడి అనేది పెరుగుతూ వస్తుంది.
1: 3 సంవత్సరాలు కంటిన్యూ వాడామంటే ఆటోమేటిక్ గా ఎత్తుకుంటా పంటలు ఎత్తుకుంటాయి.
0: అవును,
1: గుళ్ళబారే తక్కువ అవుతుంది సార్. అది స్మూత్ అవుతుంది, మెత్తబడిపోతుంది భూమి. అందుబట్టి అప్పటి నుంచి దిగుబడి పెరుగుతూ వస్తుందని ఆశపడుతున్నాం సార్. ఇంకా ఇప్పటికే మేలు సార్, 3 సంవత్సరాలు మేము వాడుతున్నాం కదా, మేలు సార్ మాకి.
0: పత్తి విత్తనాలు మామూలుగా వేసేటప్పుడు ఎక్కడ సేకరించుకుంటారు మీరు? బయటే తెచ్చుకుంటారా?
1: బయటే మంచి విత్తనము అని మేము ఎంచుకుంటాం సార్.
0: భూసార పరీక్షలు ఏమైనా చేయించి మామూలుగా వేస్తుంటారా?
1: భూసార పరీక్ష చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఒకటి ప్యాకెట్ ఇస్తారు సార్, అది విత్తన శుద్ధి కోసం. దాన్ని కలుపుతూ మరి సపరేట్ గా ఆ మూత్రం అనేది మేము కలిపి దాన్ని క్లీన్ చేసి విత్తన శుద్ధి చేస్తాం సార్. అట్లా చేయడం వల్ల మంచి మొలకెత్తడానికి అవకాశం ఉంది సార్. అది అవి చేయకపోతే మలుపు సరిగ్గా రాదు సార్. అది చీడ పురుగులు కొట్టడము, వెంటనే మొలిచిన చిన్న మొక్కనే అట్లా విధంగా కొట్టి నాశనం చేస్తాం సార్. అందుబట్టి అవి విత్తనం శుద్ధి ఖచ్చితంగా చేస్తాం సార్.
0: బాగుందండి మరి స్వామిదాస్ గారు. అలాగే చివరిగా ఈ ఎకరాకి దాదాపు 5 క్వింటాల దాకా వచ్చిందంటే ఎకరం మార్కెటింగ్ చేస్తారు, తీసిన తర్వాత పత్తిని వెంటనే మార్కెట్ కి ఎత్తుతారా? ఏదన్నా మరి అంటే ఎండబెట్టడం కానీ అలాంటివి ఏమైనా చేస్తుంటారు?
1: అట్లా ఏం లేదు సార్, తీసిన తర్వాత ఒక 10-15 రోజుల లోపల ఒకసారి ఇడిసిన తర్వాత రెండోసారి ఇడుచుకుంటాము, వెంటనే మేము మార్కెట్ ఎత్తేద్దాం సార్. అది అట్లా ఎత్తడం వల్ల అవుట్నే ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగుంటుంది సార్. అది మనం తూకలు ఎక్కువ వస్తుంది, మనం లేట్ అయి చేసుకోదల్లా అవి ఇత్తనం ఆరిపోతుంది సార్. అది తూకం రాకుండా నష్టపోయే అవకాశాలు ఉన్నావు సార్. అవి
0: ఎంత పోయింది మరి క్వింటం మీకు?
1: క్వింటం మొన్న 7.5 పోయింది సార్, 7600 పోయింది సార్.
0: 7600?
1: అవును సార్.
0: క్వింటం 7600. ఎక్కడ మార్కెటింగ్ చేస్తుంటారు?
1: ఇక్కడ ఎమ్మనూరులో మాకు ఉంది సార్.
0: ఎమ్మనూరు
1: సార్.
0: బాగుందండి స్వామిదాస్ గారు, మరి పత్తి సాగులో మీకున్నటువంటి అనుభవాల గురించి తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున, అలాగే రైతుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు పత్తి పంటలో యాజమాన్యం, లాభ నష్టాలు, ఎరువుల వాడకం గురించి నందవరం మండలం రైతు శ్రీ ఎం స్వామిదాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ అయ్యన్న గారు.

జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లె సీమలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:45 వస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం 8:00 భారతదేశ రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా వికసిత భారత్ ఆకాశవాణి నిజామాబాద్ సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఇటువంటి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
1: మంచి సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0 టు

0: సీనియర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్ పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్ నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్ 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్ అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బిఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
1: సార్, ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
0: సార్, ఆర్బిఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బిఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మరి ప్రధానంగా ఈ ఆర్బిఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
0: సార్, ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 డీస్ పై దృష్టి పెడుతుంది. 4 డీస్లో మొదటి డి వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ డి వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ డి వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ డి వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 డీలపై ఆర్బిఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
1: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
0: యాక్చువల్లీ ఆర్బిఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బిఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి 0 నుంచి 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
1: ఆర్బిఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి, అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
0: ఆర్బిఎస్కేలో ప్రధానంగా 2 వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT, అంటే మొబైల్ హెల్త్ టీమ్, దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్ట్, ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ MHC టీమ్స్ మరియు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బిఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక DIC మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 సంవత్సరాల పిల్లల వరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే

0: శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది పిఎస్సి కానీ సిఎస్సి కానీ లేకపోతే పల్లె దవాఖాన కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయస్సు, 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బిఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో పిఎస్సిలో సిఎస్సిలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ టు 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్ అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలుంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బిఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా క్లబ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి ఆ 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని హెచ్బిఎన్సి అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడి ఇంటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ హెచ్బిఎన్సి కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆ ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది రెండవ దశ. రెండవ దశ దాటుకున్న తర్వాత మూడవ దశలో 6 వీక్స్ టు 6 ఇయర్స్. సో 6 వీక్స్ టు 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బిఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
1: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు ఆర్బిఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ
0: రైట్? ఆర్బిఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, ఆర్బిఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీం ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడీకి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4Ds తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 to 6 ఇయర్స్ పిల్లలకు ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి జూలై టు మార్చ్ అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4Ds లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుని కానీ బాలికని కానీ డిఏసీకి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ సిఎస్సికి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్

0: ఎస్పిఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమైన కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడికి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సారి విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూలు 1 సారి వెళ్ళడానికి, లేకపోతే అది రొటీన్లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారనడానికి, ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయం ఉన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
1: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ

0: పయ్యావుల కేశవ్ గారు, రాష్ట్ర మానవ వనరులు, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉప కులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
1: On behalf of the entire community of Central University of Andhra Pradesh, I extend a warm welcome to the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion as the Honorable President is gracing this occasion. By virtue of the authority

0: జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
1: ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ విజిటర్ ఆఫ్ ది యూనివర్సిటీ, శ్రీమతి ద్రౌపది ముర్ము. ఇట్ ఈస్ అ హిస్టారిక్ ఒకేషన్ యాజ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఇస్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. By virtue of the authority vested in me as Chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university open.
0: Kendriya Vishwavidyalaya Upakulapati swagatopanyasam chestu.
2: The most revered and distinguished chief guest, Honorable President of India, Srimati Draupadi Murmuji, esteemed guest of honor, Honorable Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazirji, guest of honor, Sri Payyavalu Keshava Garu, Honorable Minister of Finance, Planning, Commercial Taxes and Legislative Affairs, Government of Andhra Pradesh, Sri Nara Lokesh Garu, Honorable Minister of HRD and RTG, Government of Andhra Pradesh, our esteemed Chancellor Dr. Shankar Acharya, Honorable Members of the Parliament, State Legislators, Elected Representatives, Members of the Executive Council, Academic Council and Finance Committee, Registrars, Staff, Heads, Deans of the Department, Invited Dignitaries, Graduating Students, Proud Parents, Media Friends, Ladies and Gentlemen, I extend a warm welcome to all of you to the first convocation of the CUAP. I express my deepest gratitude to the Honorable President of India, Srimati Draupadi Murmuji, for graciously accepting our invitation and blessing this historic occasion. Madam, we are deeply honored to receive you on your maiden visit to the university as its visitor. Your august presence will forever remain a cherished milestone in the history of CUAP.
0: Swagatopanyasam anantaram Rashtrapati Gauravaneeyulu శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆయా విభాగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ, తనకు ఈ తొలి స్నాతకోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలని అన్నారు.
3: To participate in the first convocation of the Central University of Andhra Pradesh here today in the august presence of respected Rashtrapati ji and distinguished guests seated on the dais of the dais. The first convocation of the Central University of Andhra Pradesh will remain etched as a key milestone in the history of the university. The Rayalaseema region in which the university was established in 2018 has immense historical significance as it forms the part of the Vijayanagara Empire ruled by the majestic emperor Sri Krishna Devaraya. The Rayalaseema region is also known for its rich mineral deposits and as a hub of sericulture and horticultural crops. I may also add that Anantapuramu, the city in which the university has been established, is a prominent educational hub with several higher educational institutions like Sri Krishna Devaraya University, Jawaharlal Nehru Technological University, Sri Satya Sai Institute of Higher Learning, Government Medical College, and a century-old Government Arts College, apart from a host of engineering colleges situated within the close proximity. Establishment of Central University of Andhra Pradesh heralds a new era in the sphere of higher education of the state, with innovative academic programs on the anvil which are socially and culturally relevant. The university is poised for rapid growth in the years to come. Higher educational institutions like the Central University of Andhra Pradesh have a great role to play in strengthening the idea of Atmanirbhar Bharat, a self-reliant nation.
0: Anantaram Rashtra Vidya Shaka Mantri

0: నారా లోకేష్ గారు మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్మాతలని, విద్యార్థులు ఇప్పుడున్న అవకాశాలను అందిపుచ్చుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
1: అందరికీ నా నమస్కారం. టుడే యాజ్ ఐ లుక్ అట్ దిస్ హాల్ ఫిల్డ్ విత్ యంగ్ గ్రాడ్యుయేట్స్, ఐ డు నాట్ సీ స్టూడెంట్స్ రిసీవింగ్ డిగ్రీస్. ఐ సీ అ జనరేషన్ రెడీ టు షేప్ భారత్. ఎవ్రీ జనరేషన్ ఇస్ రిమెంబర్డ్ ఫార్ సంథింగ్. దిస్ జనరేషన్ హ్యాస్ ద ఆపర్చునిటీ టు బిల్డ్ అవర్ ఫ్యూచర్. దిస్ ఇస్ యోర్ టైమ్, దిస్ ఇస్ యోర్ ఆపర్చునిటీ. నెవర్ అలౌ యువర్ బ్యాక్గ్రౌండ్ టు డిఫైన్ యువర్ ఫ్యూచర్. Let your dreams, your hard work and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead. But only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. And my heartiest congratulations to every graduate and every gold medalist. I can now claim I'm a friend of the gold medalist. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn and succeed. Today that promise is standing before us through every graduating student sitting here. My dear students, today we are blessed to have among us Honorable President Srimati Draupadi Murmu ji. Her life is a lesson that no classroom can teach us. She was born in a small village and was the first woman graduate from her village. She faced many personal tragedies, but that would have broken most people. Yet she never lost faith, never stopped serving, never stopped moving forward. From a teacher to a legislator, to a governor, and today the president of world's largest democracy, her journey tells every young student one simple truth. Your beginning does not decide your destiny. Your courage does. Dear graduates, if the President of India can rise from a small tribal village to Rashtrapati Bhavan, imagine what your education can help you achieve. Madam President, your life continues to inspire millions of young Indians like us. The world is changing faster than ever before. New technologies will continue to transform every industry. But the greatest human competitive advantage will never be technology. It will always be your curiosity, creativity, courage, and the willingness to keep learning. The future will belong to those who learn, adapt, and have the courage to lead the change. Because the future will not belong to those who resist technology, but those who learn, adapt, and innovate. That is exactly why Andhra Pradesh is preparing for the future. Under the dynamic leadership of our Chief Minister, Andhra Pradesh is becoming a destination for innovation, manufacturing and technology. This is an exciting time to be a young Indian. New opportunities are emerging across technology, manufacturing, research, healthcare, agriculture and entrepreneurship. The world does not need more people waiting for opportunities. It needs more people who will create opportunities. Don't aspire to become only job seekers. Aspire to become job creators. Build enterprises, build innovations, build solutions, build hope for others and build Bharat.
0: కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ప్రత్యేక స్థానం ఉందని, విజయనగర రాజుల కాలంలో సాంస్కృతికంగా పరిడ వెళ్లిందని, అలాగే మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారని, అలాగే డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి గారు ఈ ప్రాంతం వారేనని గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఈరోజు మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
2: I am delighted to be with you today in the historic

0: city of Anantapuram. This district occupies a special place in the history of Andhra Pradesh, known for its rich heritage and the impressive architecture of the Vijayanagar Empire. I am happy to share that it is also associated with two of my distinguished predecessors. Dr. Sarvepalli Radhakrishnan taught at the Government College here, while Dr. Neelam Sanjeev Reddy hailed from this district. Both are remembered as great sons of India whose lives continue to inspire us. Dear students, as you celebrate your achievements today, I urge you to pause for a moment to remember the people who made your journey possible. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers, and the support of society. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants working for the people, or philanthropists serving society, let your learning become a source of strength for the underprivileged. Dear students, you are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent, and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy, and respect for nature are not only lofty moral ideas, they are also the foundation of historic development.
1: చివరిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్బి కివడే గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రసీమ. ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విందాం కటకటాల రుద్రయ్య ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం, జేవి రాఘవులు సంగీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా ఇళయరాజా సంగీత సారథ్యంలో ఏప్రిల్ 1 విడుదల చిత్రం కోసం ఆలపించారు మనో చిత్ర.

విన్నపాటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ఈ రోజు

0: ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలను, విశేష ప్రతిభ కనపరిచిన వారికి స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్టపతి, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: You are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the inner talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty,
0: డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్తో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవైన రహదారి సొరంగం ప్రాజెక్టును 6,969 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో అభివృద్ది చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: NDA 3 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए हैं. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 2,60,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 3,70,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 1,50,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी, शिपिंग के रिफॉर्म्स मिला के 1,50,000 करोड़ करी.
0: క్షయ వ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కార్యక్రమం, డెంగ్యూ నియంత్రణ సన్నద్దతపై ఆయన ఈరోజు ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరువయ్యేలా, అందరికీ అర్థమయ్యే భాషలో అందించాలని మంత్రి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరిస్తూ, టీబీని ముందుగానే గుర్తించేందుకు, కేసుల గుర్తింపు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని కృత్రిమ మేధ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రాలకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 2025 కింద సవరించిన వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ग्रामीण अभिवृद्धि

0: మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రామికుల వేతనాలు పెరిగాయి. ఈ పథకం కింద రోజుకు కనీస ప్రాథమిక వేతనంగా 300 రూపాయలను ప్రవేశపెట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇకపై ఏ రాష్ట్ర వేతనం కూడా రోజుకు 300 రూపాయల కంటే తక్కువగా ఉండదని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయలు ఉండగా, వీబీజీ రామ్జీ పథకం కింద అది 327 రూపాయలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేతనాల పెంపు గణనీయంగా పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకంపై విలేకరులతో మాట్లాడుతూ,
1: కల్ మన్రేగా కా సమాపన్ హో గయా ఔర్ మన్రేగా సే బహుత్ బెహతర్ యోజనా జిస్మే 100 దిన్ నహీ 125 దిన్ కా రోజగార్ మాంగనే పర్ మజ్దూర్ బహనో ఔర్ భాయియో కో దియా జాయేగా వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఆజ్ సే లాగూ హో గయీ అకేలే కేంద్ర సర్కార్ నే 95,600 కరోడ్ రూపే సే జ్యాదా కీ రాశి ఇస్ సాల్ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా కే లియే రఖీ హై ఇత్నీ విశాల్ రాశి నా కేవల్ మజ్దూర్ భాయియో ఔర్ బహనో కో రోజగార్ దేగీ బల్కి వికసిత్ గావ్ కో బనానే మే సహాయక్ సిద్ధ హోగీ.
0: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్టు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్టు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్ధం చేసినట్టు కమిటీ హోంమంత్రికి వివరించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో తొలి T20 క్రికెట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండవ T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ జులై 7న నాటింగ్హామ్లో జరగనుంది. సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. 5 మ్యాచ్ల T20 సిరీస్ జూలై 11న ముగుస్తుంది. ఆ తరువాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత 2 ఏళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు వినండి లలిత గీతం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ముందుగా హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

సింధూరపువ్వు చిత్రం కోసం బాలు చిత్ర ఆలపించిన రాజశ్రీ గీతం, మనోజ్ గ్యాన్ సంగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దళపతి చిత్రం కోసం ఇళయరాజస్వర నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజీ యేసుదాస్ ఆలపించిన ఈ పాట వినండి.

కార్యక్రమంలో తరువాత ఈతరం మనిషి చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ గీతానికి చక్రవర్తి స్వరాలలగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాట వినండి.

చంటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, జయమ్ అని దేరా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, జస్పిందర్ నెరుల్ ఆలపించిన చంద్రబోస్ గీతం, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

విన్నపాటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూల కేంద్రం ఏకచిత్రగానం ఈనాటి శీర్షికన యువరాజు. ఏఎన్ఆర్ నటించిన యువరాజు చిత్రం నుంచి పాటలు వింటారు. ఇందులోని పాటలకు రచన దాసరి నారాయణరావు, స్వర నిర్వహణ చక్రవర్తి, పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. వినండి ఏఎన్ఆర్ నటించిన యువరాజు చిత్రం నుంచి పాటలు.

శ్రోతలు, ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఏఎన్ఆర్ నటించిన యువరాజు చిత్రంలోని పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన సమాప్తం. ఆకాశవాణి కర్నూల కేంద్రం ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం తేనె మనసుల చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం.

0: ಮಾತಿಗೆ ಬಂದೆ ಪಾರಿಜಾತವೇ ನೀವೇ.
1: కార్యక్రమంలో తరువాత అక్షరశిల్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి టీవీ రాజు స్వరాలలగా ఘంటసాల సుశీల ఆలపించిన గీతం తిక్కశంకరయ్య చిత్రం నుంచి

ఇది కర్నూల్ ఎఫ్ఎం. మీరు వింటున్నారు ఆపాద మధురాలు అలనాటి మధుర గీతాలు. కార్యక్రమంలో తరువాత వినబోయే పాట టీవీ రాజు సంగీత నిర్వహణలో పిడుగురాముడు చిత్రం కోసం ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన గీతం

కార్యక్రమంలో తర్వాత ఘంటసాల సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, జేవి రాఘవులు సంగీతం. చిత్రం పేరు జీవన తరంగాలు.

శ్రోతలు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఆపాత మధురాలు అలనాటి మధురగీతాలు కార్యక్రమంలో తర్వాత టి చలపతిరావు స్వర నిర్వహణలో జమీందార్ చిత్రం కోసం ఆలపించారు ఘంటసాల పి సుశీల.

కార్యక్రమంలో చివరిగా వినండి భార్యాభర్తలు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

విన్న పాటతో ఇవాల్టి ఆపాద మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: and in 124 in 13.3 overs against England in the first T20 international of the five-match series at the Riverside Ground in Chesterlow Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా మొదటి ప్రసారంలో మిమ్మల్ని పలకరిస్తారు శ్రీమతి సంధ్యారాణి. అందాక సెలవు తీసుకుంటుంది మీ మహేశ్వరి. నమస్కారం. జై హింద్.